0: ఈనాటి కార్యక్రమంలో క్రీడా సమీక్ష వింటారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సమీక్షకులు శ్రీమతి డి కిరణ్ కుమారి.
1: శ్రీలంకతో తొలి టెస్టులో టీమిండియా తిరుగులేని స్థితిలో నిలిచింది. భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించి విజయంపై కన్నేసింది. మానవ్ సుతర్, జడేజా విజృంభించడంతో మూడో రోజు శ్రీలంక తొలి ఇన్నింగ్స్ లో 284 పరుగులకే ఆలౌట్ అయింది. లంచ్ సమయానికి సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ ఆతిథ్య జట్టును సుతర్, జడేజా కలిసి జంటగా 146 పరుగుల భాగస్వామ్యంతో ఆదుకుంది. లంక ఇన్నింగ్స్ ముగియగానే వర్షం రావడంతో భారత్ రెండో ఇన్నింగ్స్ మొదలు కాలేదు. మూడో రోజు ఉదయం శ్రీలంక ఇన్నింగ్స్ లో అద్భుతంగా బౌలింగ్ చేసిన మానవ్ సుతార్, జడేజా భారత్ ను పైచేయిలో నిలిపారు. కెరీర్ లో రెండో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న సుతార్ తన ఎడమ చేతి వాటం స్పిన్ తో కీలక వికెట్లు పడగొట్టి ఆకట్టుకున్నాడు. జడేజా తన అనుభవంతో లంకను తిప్పేశాడు. భారత్ భారీ స్కోరు చేసిన నేపథ్యంలో శ్రీలంకకు బలమైన ఆరంభం అవసరమైంది. కానీ సిరాజ్ రెండో బంతికే నిషాన్ మధుష్కను అవుట్ చేసి ఆతిథ్య జట్టును దెబ్బతీశాడు. ఆఫ్ స్టంప్ ఆవలికి వెళ్తున్న బంతిని ఆడిన మధుష్క తొలి స్లిప్ లో పడిక్కల్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత స్పిన్నర్ల మాయ మొదలవడంతో శ్రీలంక లంచ్ సమయానికి 99 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. స్కోరు 100 కాకుండానే సగం వికెట్లు కోల్పోయిన శ్రీలంకను దినుషా డిక్వెలా జంట ఆదుకుంది. దినుషా తన కెరీర్ లో తొలి టెస్ట్ శతకం సాధించగా చాలా కాలం తర్వాత జట్టులోకి వచ్చిన డిక్వెలా అంతే విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ జంట వికెట్ పడనివ్వకుండా రెండో సెషన్ లో 116 పరుగులు రాబట్టింది. అతను ఆఖరి సెషన్ ఆరంభంలో ప్రసిద్ధ్ బౌలింగ్ లో పంతుకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అప్పటికి జట్టు స్కోరు 236. ఆ తర్వాత శ్రీలంక ఇన్నింగ్స్ ఎంతోసేపు కొనసాగలేదు. భారత యువ షెట్లర్ ఆయుష్ శెట్టి భారత్ ఆతిథ్యమిస్తున్న ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ కు అదిరి ఆరంభాన్ని ఇచ్చాడు. టోర్నమెంట్ తొలి రోజు సోమవారం పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ లో అన్సీడెడ్ ఆయుష్ 21-14, 13-21, 21-19 ప్రపంచ నంబర్ 1 షీ యుకిపై గెలిచాడు. తొలిసారి ప్రపంచ ఛాంపియన్షిప్ లో ఆడుతున్న ఆయుష్ ఏమాత్రం ఒత్తిడికి గురి కాలేదు. గంట 13 నిమిషాల పాటు సాగిన పోరులో మొదటి నుంచే జోరు ప్రదర్శించాడు. విరామ సమయానికి 11-5 తేడాతో నిలిచిన భారత కుర్రాడు ఆపై అదే జోరుతో గేమ్ గెలుచుకున్నాడు. రెండో గేమ్లో చైనా స్టార్ పుంజుకుని స్కోర్ సమం చేశాడు. నిర్ణయాత్మక మూడో గేమ్లో ఆయుష్ విజృంభించాడు. 15-5 తేడాతో తేలిగ్గా మ్యాచ్ గెలిచేలా కనిపించాడు. కానీ షీ యూకి వదల్లేదు. వరుస పాయింట్లు సాధించిన అతడు ఒక దశలో 19-20 తేడాతో ఆయుష్ ని సమీపించాడు. ఒత్తిడికి నిలిచిన 21 ఆయుష్ వెంటనే ఒక పాయింట్ సాధించి మ్యాచ్ ను సొంతం చేసుకున్నాడు. మహిళల సింగిల్స్ లో సింధు శుభారంభం చేసింది. 9వ సీడ్ సింధు తొలి రౌండ్ లో 21-7, 21-11 తేడాతో ఐర్లాండ్కు చెందిన సోఫియా నోబెల్ ను చిత్తు చేసింది. మహిళల డబుల్స్ లో పుల్లెల గాయత్రి, ట్రీసా జాలీ జంట 21-9, 21-13 స్పెయిన్ కి చెందిన పౌలా లోపెజ్ లూసియా జంటను ఓడించింది. పురుషుల డబుల్స్ లో ఎంఆర్ అర్జున్, హరిహరన్ జంట 21-16, 6-4 తేడాతో ఐర్లాండ్కు చెందిన స్కాట్ రేమండ్స్ ద్వయంపై ఆధిక్యంలో ఉన్న సమయంలో ప్రత్యర్థి జోడీ గాయంతో పోటీ నుండి వైదొలిగింది. తొలి రౌండ్ లో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి ద్వయానికి బై లభించింది. హాకీ ప్రపంచకప్ లో తొలి మ్యాచ్ లో వేల్స్ ను 3-1 తేడాతో ఓడించి జోరు మీద కనిపించిన భారత పురుషుల జట్టు రెండో మ్యాచ్ లో తడబడింది. సోమవారం పూల్ డి పోర్లో భారత్ 2-4 తేడాతో ఇంగ్లాండ్ చేతిలో ఓడింది. మ్యాచ్ లో తొలి సగంలో ఎక్కువ శాతం భారత్దే పైచేయి. బాండ్రూక్ చేసిన గోల్తో ఇంగ్లాండ్ ఆధిక్యంలోకి వెళ్లిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ పెనాల్టీ కార్నర్ ను గోల్ గా మలచడంతో భారత్ స్కోర్ సమం చేసింది. ఆపై అభిషేక్ ఇచ్చిన పాస్ ను ఇంగ్లాండ్ గోల్ కు సమీపంలో అందుకున్న దిల్ప్రీత్ సింగ్ బంతిని నెట్లోకి పంపేశాడు. దీంతో 2-1 గోల్స్ తో భారత్ ఆధిక్యంలో నిలిచింది. మూడో క్వార్టర్ నుంచి ఆట మారిపోయింది. 39వ నిమిషంలో ఇంగ్లాండ్ ఆటగాడు రష్మీర్ ఓ చక్కని షాట్ తో స్కోర్ సమం చేశాడు. ఆ కాసేపటికే హెన్రీ క్రాఫ్ట్ గోల్తో ఇంగ్లాండ్ 3-2 ఆధిక్యంలోకి వెళ్లింది. ఫైనల్ క్వార్టర్ ఆరంభంలో భారత్ కు ఓ పెనాల్టీ కార్నర్ దక్కింది. కానీ అవకాశాన్ని ఇంగ్లాండ్ గోల్ కీపర్ పైన్ అడ్డుకున్నాడు. ఆపై 1-2 పీసీలు లభించినా భారత్ ఉపయోగించుకోలేకపోయింది. బాండ్రూక్ పెనాల్టీ కార్నర్ ను గోల్ గా మలిచి ఇంగ్లాండ్ కు ఘన విజయాన్ని అందించాడు. గ్రాండ్ చెస్ టూర్ లో భాగంగా

0: జరుగుతున్న సింక్ఫీల్డ్ కప్ చెస్ టోర్నమెంట్ లో గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద మరో డ్రా చేసుకున్నాడు. ఆరో రౌండ్ లో అమెరికాకు చెందిన లెవోన్ అరోనియన్ తో భారత స్టార్ పాయింట్ పంచుకున్నాడు. మరో మూడు రౌండ్లు మిగిలిన్న ఈ టోర్నమెంట్ లో 3.5 పాయింట్లతో ఫ్రాన్స్ కు చెందిన మాక్సిమ్ లాగ్రెవ్ తో ప్రజ్ఞానంద ఉమ్మడిగా రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. అమెరికా గ్రాండ్ మాస్టర్ వెస్లీ సో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆరో రౌండ్ లో లాగ్రెవ్ తో వెస్లీ డ్రా చేసుకున్నాడు. నెదర్లాండ్స్ కు చెందిన జోర్డన్ వాన్ పై నెదర్లాండ్స్ కే చెందిన అనీష్ గిరి గెలవగా అమెరికాకు చెందిన శామ్యుల్, జర్మనీకి చెందిన విన్సెంట్ కీమర్, ఉజ్బెకిస్తాన్ కు చెందిన సిందరో, అమెరికాకు చెందిన ఫాబియానో కరోవానా గేమ్లు డ్రా చేసుకున్నారు. దక్షిణ కొరియాలోని ఇన్చియాన్ లో జరిగిన కేఏఏ యూత్ ఆహ్వానిత ఆర్చరీ టోర్నమెంట్ లో తెలుగమ్మాయి కొండపావులూరి యుక్తశ్రీ తన ప్రతిభతో మెరిసింది. రికర్వ్ బాలికల టీంలో యుక్తశ్రీ, కృషి కుమావత్, ఫ్రాజల్ తొలియాలలో కూడిన భారత బృందం స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. శుక్రవారం జరిగిన తుదిపోరులో భారత జట్టు 5-3 తేడాతో ఆతిథ్య దక్షిణ కొరియాను ఓడించింది. భారత మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ కు బీసీసీఐ మరింత పెద్ద బాధ్యత అప్పగించే అవకాశముంది. ఇప్పటికే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ అధిపతిగా ఉన్న వివిఎస్ లక్ష్మణ్ బోర్డు కొత్తగా ప్రవేశపెట్టనున్న క్రికెట్ డైరెక్టర్ పదవిని చేపట్టనున్నాడని సమాచారం. సీఈఓ అధిపతిగా లక్ష్మణ్ ఒప్పందం త్వరలో ముగియనుంది. అతడి సేవలను మరో 2 ఏళ్లు కొనసాగించాలని భావిస్తున్న బోర్డు క్రికెట్ డైరెక్టర్గా నియమించనుందని బోర్డు వర్గాలు తెలిపాయి. ఈ కొత్త బాధ్యత భారత క్రికెట్లోని ప్రతి స్థాయిలోనూ అనుసంధానమై ఉంటుంది. సీనియర్ జట్లు, సెలెక్టర్లు, కోచ్లు, సీఓఈ మధ్య క్రికెట్ డైరెక్టర్ వారధిగా ఉండబోతున్నారు.
1: మీరింతవరకు క్రీడాలోకం కార్యక్రమంలో క్రీడా సమీక్ష విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సమీక్షకులు శ్రీమతి డి కిరణ్ కుమారి. ఈనాటి క్రీడాలోకం ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

ఈ ఉదయం 8:35 నాకు నచ్చిన పాట శ్రోతల మధ్యలోని మధురమైన పాటల పూదోట కార్యక్రమం ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు.

ఈ మధ్యాహ్నం 12:40 కార్మికుల కార్యక్రమంలో నడి వయస్సు మిత్రుడా శత్రువా ప్రసంగం ప్రసారమవుతుంది.

ఈరోజు మధ్యాహ్నం 2:30 మహిళలు మహారాణులు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. మరి శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్స్ 0874, ఇది ఎస్టీడీ కోడ్ నెంబర్, 2950 38, మరొక నెంబర్ 2950 39.

ఈరోజు రాత్రి 7:15 మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారంలో చేపల చెరువు నిర్వహణలో పాటించవలసిన యాజమాన్య పద్ధతులు పరిచయ కార్యక్రమం వింటారు. ఈరోజు రాత్రి 8 కిన్నెరలహరి శ్రోతలు కోరిన చిత్రగీతల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 8:00 కావస్తుంది.

ఈనాటి ఉద్యోగవాణి కార్యక్రమానికి స్వాగతం. భారత ప్రభుత్వ అనుబంధ బ్యాంకుల్లో కస్టమర్ సర్వీస్ అసోసియేట్ క్లర్కల్ పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 11,403 పోస్టుల నియామకాలు చేపట్టనున్నారు. ఐబీపీఎస్ ఏటా క్లర్క్ పోస్టుల భర్తీకి ఈ ప్రకటన విడుదల చేస్తుంది. 2 దశల్లో నిర్వహించే ఆన్లైన్ పరీక్షలతో నియామకాలు చేపడతారు. మొదటి దశ ప్రిలిమ్స్ లో ప్రతిభ చూపిన వారిలోంచి నిర్ణీత సంఖ్యలో 2వ దశలోకి మెయిన్స్ కు ఆహ్వానం పలుకుతారు. తుది నియామకాలు మెయిన్స్ మార్కుల మెరిట్ రిజర్వేషన్ల ప్రకారం ఉంటాయి. ప్రిలిమ్స్ పరీక్షను ఆన్లైన్లో 100 మార్కులకు నిర్వహిస్తారు. 3 విభాగాలుగా కలిపి 100 ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి గంట ఉంటుంది. సరైన జవాబుకు 1 మార్కు, ప్రతి తప్పు సమాధానానికి 0.5 మార్కు తగ్గిస్తారు. మెయిన్స్ పరీక్ష ఇందులో 4 విభాగాల్లో కలిపి 160 ప్రశ్నలు వస్తాయి. వీటికి 200 మార్కులు కేటాయించారు. పరీక్ష వ్యవధి 125 నిమిషాలు. ఇందులోనూ రుణాత్మక మార్కులు అనేవి ఉన్నాయి. ప్రతి తప్పు సమాధానానికి 1 ప్రశ్నకు కేటాయించిన మార్కుల్లో 0.5% కోత విధిస్తారు. అభ్యర్థులు విభాగాల వారీగా ఐబీపీఎస్ నిర్దేశిత కనీస మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఈ మేరకు మెరిట్ రిజర్వేషన్ ప్రకారం పోస్టుల సంఖ్యను అనుగుణంగా మెయిన్స్ కు ఎంపిక చేస్తారు. వీరికి నెలకు 24,050 రూపాయల నుంచి 64,480 రూపాయల వేతన శ్రేణి అమలవుతుంది. దీనికి అదనంగా ఇతర ప్రోత్సాహకాలు ఉంటాయి. అనుభవం, పనితీరు, శాఖాపరమైన పరీక్షలతో తక్కువ సమయంలోనే ఉన్నత స్థాయికి వీరు చేరుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో 186, తెలంగాణలో 191 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు 20 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు కలవారై ఉండాలి. కేటగిరీల వారీగా వారి వయస్సులో సడలింపు అనేది లభిస్తుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తు

0: చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజుగా ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు ఎక్స్ సర్వీస్ మెన్లు 175 రూపాయలు, మిగిలిన వారు 850 రూపాయలు దరఖాస్తు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రిలిమ్స్ పరీక్షను అక్టోబర్లోను, మెయిన్స్ పరీక్షను డిసెంబర్లోను నిర్వహిస్తారు. ఆన్లైన్ చిరునామా https://www.ibps.in https://www.ibps.in ఈ వెబ్సైట్ ద్వారా మీ దరఖాస్తులు పంపడానికి ఆఖరు తేదీ ఆగస్టు 21, 2026. మరొక ప్రకటన. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో పరిధిలోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ హైదరాబాద్ తాత్కాలిక ప్రాతిపదికన వివిధ రీసెర్చ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఉంది. రీసెర్చ్ సైంటిస్ట్ 14 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రాజెక్ట్ అసోసియేట్ గ్రేడ్ 1 9 పోస్టులు, ప్రాజెక్ట్ అసోసియేట్ గ్రేడ్ 2 2 పోస్టులు, ప్రాజెక్ట్ సైంటిస్ట్ గ్రూప్ B 8 పోస్టులు, ప్రాజెక్ట్ సైంటిస్ట్ గ్రేడ్ 1 2 పోస్టులు, జూనియర్ రీసెర్చ్ ఫెలో 19 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో బీఎస్సీ, బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంఎస్సీతో పాటు గేట్లో స్కోర్ సాధించి ఉండాలి. 28 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. నెలకు రీసెర్చ్ సైంటిస్టులకు 56,100, ప్రాజెక్ట్ అసోసియేట్లకు 31,000, ప్రాజెక్ట్ అసోసియేట్ గ్రేడ్ 2 వారికి 35,000, ప్రాజెక్ట్ సైంటిస్టుకు 56,000, ప్రాజెక్ట్ సైంటిస్ట్ గ్రూప్ B వారికి 56,000, జూనియర్ రీసెర్చ్ ఫెలోకు 37,000 రూపాయల వేతనం లభిస్తుంది. ఇంటర్వ్యూతో ఎంపిక చేయబడతారు. దరఖాస్తులు ఆన్లైన్లో చేసుకోవాలి. ఆన్లైన్ చిరునామా https://www.nrsc.gov.in https://www.nrsc.gov.in ఈ వెబ్సైట్ ద్వారా మీ దరఖాస్తులు చేరడానికి ఆఖరు తేదీ ఆగస్టు 21, 2026.
1: మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి విన్నారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నాకు నచ్చిన పాట నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సహకారం శ్రీమతి ఎం స్వప్న.
1: మాది లక్ష్మీపల్లి మండలం ప్రశాంతి నగర్. నా పేరు కాగితి వెంకటేశ్వరరావు. నాకు నచ్చిన పాట మోగ మనసు.

0: మీ వ్యాపార విజయానికి ప్రచారమే బలం. ఆ ప్రచారం విశ్వసనీయమైన వేదికపై జరిగితే ఫలితం మరింత మెరుగ్గా ఉంటుంది.
1: దేశవ్యాప్తంగా విశ్వాసాన్ని సంపాదించుకున్న ఆకాశవాణి ద్వారా మీ ఉత్పత్తులు, సేవలు, వ్యాపారం, విద్యా సంస్థ, ఆసుపత్రి లేదా ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రజలకు చేరవేయండి.
0: గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాల వరకు విస్తృత శ్రోతలను చేరుకునే అవకాశం మీకు లభిస్తోంది.
1: అతి తక్కువ ఖర్చుతో సమర్థవంతమైన ప్రచారం కోసం ఈరోజే ఆకాశవాణిలో మీ ప్రకటన ఇవ్వండి.
0: ఆకాశవాణి మీ అభివృద్ధికి నమ్మకమైన భాగస్వామి. సంప్రదించండి
1: 9989679076.
0: మరొక నెంబర్ 7989701158.
2: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక్క క్లిక్ లోనైనా. వా,
3: చిక్కుకున్నాడు.
4: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది,
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
6: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
7: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
6: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
7: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీ అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
6: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
8: నా పేరు శ్రీరామ హనుమాన్లు. మాది నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం నవనంది గ్రామం నుంచి. నాకు నచ్చిన పాట మంచి మనసుల నుంచి. జాబి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి.
1: నా పేరు చిన్నపాసి, ఇల్లందు బాటన్ ఫిట్ బస్తి. నాకు నచ్చిన పాట ఖుషి చిత్రంలో నుంచి ఏ మేరా జహా మేరా ఘర్ మేరా ఆశియా ఏ మేరీ దునియా తేరా కామ్ క్యా హై.

0: பிரபலா
1: சைபால்
0: நடுவுல காமரா
1: சைபால்
0: வரத புள்ளா
1: சைபால்
2: 80 சமச்சரால்கா மீ ஆரோக்கியானிக்கு ஸ்ரீ ஓபிலாஷி சைபால்.
3: నాకు నచ్చిన పాట నేను ఝాన్సీ జులూర్పాడు మండలం పాపకొల్లు నుండి, సీతారామయ్య గారి మనవరాలు చిత్రం నుండి. పోసింది పోసింది.

0: శ్రీ ఉష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డయాలసిస్ సెంటర్ కొత్తగూడెం.
1: డాక్టర్ అజ్మీరా వెంకన్న, ఎండి జనరల్ మెడిసిన్.
0: డాక్టర్ ఏ ఉషారాణి, బీడీఎస్ డెంటల్ సర్జన్.
1: డాక్టర్ సాగరిక కట్ట, స్త్రీ ప్రసూతి వైద్య నిపుణులు.
0: డాక్టర్ బి విజయ్ కుమార్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్.
1: డాక్టర్ పి శిరీష్ కుమార్, అనిస్థీషియాలజిస్ట్ గారులచే నాణ్యమైన వైద్యం అందించబడును.
0: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, వెంటిలేషన్ సౌకర్యంతో 24 గంటలు ల్యాబ్ మరియు ఫార్మసీ సౌకర్యం కలదు.
1: శ్రీ ఉష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డయాలసిస్ సెంటర్, ఓల్డ్
2: పాల్వంచి మండలం పుల్లాయగూడెం గ్రామం నుంచి నేను శెట్టిపల్లి జీవ. నాకు నచ్చిన పాట, నువ్వు వస్తానంటే నేను వద్దంటాను చిత్రం నుండి. ఆకాశం తాకేలా ఒడగాలయ్యే.

0: మీ బ్రాండ్ను ప్రజల హృదయాల్లోకి నిలిపే శక్తి ఆకాశవాణికి సొంతం. సంవత్సరాలుగా విశ్వసనీయ సమాచారానికి, వినోదానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణి ఇప్పుడు మీ వ్యాపార విజయానికి కూడా తోడుగా నిలుస్తోంది.
1: కొత్త ఉత్పత్తి ప్రారంభమా,
0: ప్రత్యేక ఆఫర్లా,
1: విద్యా సంస్థ అడ్మిషన్లా,
0: ఆసుపత్రి సేవలా,
1: ఏ ప్రచారానికైనా ఆకాశవాణి ద్వారా ప్రభావవంతంగా ప్రజలకు చేరుతోంది.
0: మీ అవసరానికి అనుగుణంగా ప్రకటన ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి.
1: మరిన్ని వివరాల కోసం మీ సమీప ఆకాశవాణి కేంద్రాన్ని సంప్రదించండి.
0: ఆకాశవాణి, మీ విజయానికి విశ్వసనీయ స్వరం. సంప్రదించండి
1: 9989679076.
0: మరొక నెంబర్ 7989701158.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత

0: స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: మాది రాజన్న సిరిసిల్ల జిల్లా ఇలాంతకుంట మండలం నుండి గంగు మహేందర్ను మాట్లాడుతున్నాను. ఈరోజు నాకు నచ్చిన పాటలో చిరంజీవి నటించిన చిత్రం రిక్షావోడు. ఇందులో దేవుడైన జీవుడైన రిక్షావోడురా.

0: సర్వైవల్ బెనిఫిట్. ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
1: నేను కొత్తగూడెం బుర్దిగడ్డ నుంచి మాట్లాడుతున్నా. నా పేరు రాధా పాసి. నాకు నచ్చిన పాట అల్లుడా మజాక సినిమా నుంచి, మా ఊరి దేవుడు అందాల రాముడు. ఆ పాట అంటే నాకు చాలా ఇష్టం.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: నా పేరు సాధినేని రమాదేవి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, సుజాత నగర్ గ్రామం. నాకు నచ్చిన పాట నత్తలశాల సినిమా నుంచి జనని.

0: అతి తక్కువ వ్యయంతో ఎక్కువ ప్రచారం పొందండి. మరిన్ని వివరాల కోసం మీ సమీప ఆకాశవాణి కేంద్రాన్ని సంప్రదించండి.
1: మీ సంస్థకు గుర్తింపు, మీ వ్యాపారానికి అభివృద్ధి, ఇవన్నీ ఒకే వేదికపై ఆకాశవాణిలో ప్రకటనల ద్వారా మీ సందేశాన్ని విశ్వసనీయంగా ప్రజలకు చేరవేయండి.
0: ఫోన్ నంబర్
1: 9989679076.
0: మరొక నంబర్ 7989701158.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: Up to 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.
4: పాల్వంచ మండలం

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: సీతంపేట నుంచి మురిపిడి స్వరూప. నాకు నచ్చిన పాట శుభాకాంక్షలు సినిమా నుంచి మనస పలకవి మధుమాసపు కోవిలవై చెలిమి తెలపవే శిగురాశిల గీతికవై.

చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్రారెడ్డి మాట్లాడుతున్నాను. నాకు ఇష్టమైన పాట ఎన్టీ రామారావు కేఆర్ విజయ నటించిన బలే తమ్ముడు సినిమాలో ఇద్దరి మనసులు ఒకటాయే అనే పాట కావాలి.

0: ప్రతి విజయవంతమైన వ్యాపారం వెనుక ఒక సమర్థవంతమైన ప్రచారం ఉంటుంది.
1: ఆ ప్రచారం విశ్వసనీయ వేదికపై జరిగితే ఫలితం మరింత మెరుగ్గా ఉంటోంది.
0: సంవత్సరాలుగా ప్రజల విశ్వాసాన్ని పొందిన ఆకాశవాణి
1: ఇప్పుడు మీ వ్యాపార అభివృద్ధికి కూడా తోడుగా నిలుస్తోంది.
0: వెంటనే ఆకాశవాణిని సంప్రదించండి.
1: ఫోన్ నంబర్
0: 9989679076,
1: మరొక నంబర్ 7989701158.
2: నా పేరు జ్యోతి, సుయర్ణ నుంచి మాట్లాడుతున్నాను. నాకు నచ్చిన పాట అడవి రాముడు సినిమాలో నుంచి, కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు.

0: మీరింతవరకు నాకు నచ్చిన పాట శ్రోతల హృదయ స్పందన విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సహకారం శ్రీమతి ఎం స్వప్న. ఈ కార్యక్రమం రేపు సాయంత్రం 4 గంటలకు పునఃప్రసారమవుతోంది. మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం 2-3 వాక్యాలతో చెప్పి వాట్సప్ వాయిస్ మెసేజ్ కి పంపగలరు. వాట్సప్ నెంబర్ 8367576757. వాట్సప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట శ్రోతల ఆనందమే ఆకాశవాణి ఆకాంక్ష. ఈ కార్యక్రమం ప్రతి బుధవారం ఉదయం 8:35 నాకు నచ్చిన పాట.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా క్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏకచిత్రగానం. ఈనాటి ఏకచిత్రగానం శీర్షికన స్రవంతి మూవీస్ వారి మహర్షి చిత్రంలోని పాటలు వింటారు. సాహిత్యం అందించారు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, వెన్నెలకంటి, నాయని కృష్ణమూర్తి, సంగీతం ఇళయరాజా, గాయని గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి బృందం. వినండి ఈనాటి ఏకచిత్రగానం శీర్షికన స్రవంతి మూవీస్ వారి మహర్షి చిత్రంలోని పాటలు.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

ఈ మధ్యాహ్నం 12:40 ప్రసారమయ్యే కార్మికుల కార్యక్రమంలో నడివయస్సు మిత్రుడా శత్రువా ప్రసంగం వినవచ్చు కార్మికుల కార్యక్రమంలో భాగంగా.

ఈ మధ్యాహ్నం 2:30 మహిళలు మహారాణులు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. మరి శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్స్ 08744 ఇది

ఈరోజు రాత్రి 7:15 మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారంలో చేపల చెరువు నిర్వహణలో పాటించవలసిన యాజమాన్య పద్ధతులు పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెడ్స్ పై చిత్రగీతాలు వింటారు. మజ్ను చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

అల్లరి బుల్లోడు చిత్రం నుంచి ఎంఎం కీరవాణి చిత్ర పాడిన పాట విన్నారు. ఇప్పుడు వినండి ఎంఎం కీరవాణి మాతంగి పాడిన పాట చిత్రం ఛత్రపతి.

విక్రమార్కుడు చిత్రం నుంచి ఎంఎం కీరవాణి సునీత పాడిన పాట విన్నారు. ఇప్పుడు వినండి బాహుబలి చిత్రం నుంచి దామిని కార్తీక్ పాడిన పాట.

శ్రోతలు 3.1 మెగా హెడ్స్ పై చిత్రగీతలు వింటున్నారు. మరికొన్ని చిత్రగీతలు వినిపించడానికి సిద్ధంగా ఉన్నాను నేను మీ రేడియో నేస్తం స్వాతి.

0: చాలా బాగా పాడుతున్నారే.
1: పైసెడ్యూ మందరం.

మీరు వింటున్న ఈ పాట జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 12 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 12:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: advanced to the pre-quarterfinals of the mixed doubles event at the Indira Gandhi Indoor Stadium in New Delhi. In football, East Bengal FC will take on Sporting Club Delhi in the first semi-final of the 135th Durand Cup at the Salt Lake Stadium in Kolkata today at 7 p.m. IST. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శాస్త్రీయ సంగీతం. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో షాహిద్ పర్వేజ్ గారి సితార్ వాదన వింటారు.

0: కలద పుల్లా
1: సైబాల్
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
4: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాత్.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
6: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
7: అప్ టు 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
6: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
7: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
6: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.

0: మీరింతవరకు షాహిద్ పర్వేస్ గారి సితార్వాదనం విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
0: శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: దేశం సాధిస్తున్న ఆర్థిక వృద్ది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, 6 నుంచి 8% వృద్ది రేటుతో పురోగమిస్తోందని సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 4వ భారత్ సింగపూర్ మంత్రివర్గ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనేందుకు సింగపూర్ వెళ్లారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు నుంచి 2 రోజుల పాటు ఉత్తరాఖండ్ లో పర్యటిస్తారు. బిడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్ మిక్స్డ్ డబుల్స్ లో భారత్ కు చెందిన ధ్రువ్ కపిలా తనిషా క్రాస్టో జోడీ ప్రీ క్వార్టర్ ఫైనల్స్ లోకి ప్రవేశించింది. దేశ ఆర్థిక వృద్ది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది 6 నుండి 8% వృద్ది రేటుతో పురోగమిస్తోందని సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. సామాజిక, డిజిటల్, భౌతిక మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు, సమగ్ర వృద్ది, తయారీ రంగంపై బలమైన దృష్టి అనే 4 ప్రధాన మూల స్తంభాల ఆధారంగా ఈ వృద్ది నడుస్తోందని మంత్రి చెప్పారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఉత్తరప్రదేశ్ జపాన్ పెట్టుబడుల సదస్సు 2026ను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన, భారత్ ప్రతి సంవత్సరం సుమారు 130 బిలియన్ డాలర్లను పెట్టుబడులుగా పెడుతోందని, దేశ ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులు కీలకమైన భాగమని అన్నారు.
1: We have been growing at a very sustained pace of 6 to 8% growth band with moderate under control inflation, with very good balance sheet, and making sure that the entire country grows together. This is possible because of the 4 pillars of our growth story: investment in social, digital and physical infrastructure.
0: దేశంలోని రైల్వే నెట్వర్క్ లో ఈనాడు 99.6% విద్యుదీకరణ పూర్తయిందని మంత్రి వెల్లడించారు. గత దశాబ్ద కాలంలో సుమారు 38,000 కిలోమీటర్ల రైల్వే లైన్లు అదనంగా నిర్మించామని, అలాగే 162 సెమీ హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టామని తెలిపారు. భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే 2వ అతిపెద్ద రోడ్ నెట్వర్క్ ను కలిగి ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ, భారత్ జపాన్ దేశాల భాగస్వామ్యం, ఉమ్మడి వృద్ది సాంకేతికతలపై ఆధారపడి ఉందన్నారు. రాష్ట్రం ఇప్పుడు దేశంలోని మొదటి 3 అగ్రగామి ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా అవతరించిందని పేర్కొన్నారు. ప్రస్తుతం 96 లక్షలకు పైగా ఎంఎస్ఎంఈ యూనిట్లు, 35,000కు పైగా భారీ పరిశ్రమలు, 22,000కు పైగా స్టార్టప్లు రాష్ట ఆర్థిక వ్యవస్థ వృద్దికి తోడ్పడుతున్నాయని వెల్లడించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 4వ భారత్ సింగపూర్ మంత్రివర్గ రౌండ్ టేబుల్ సమాపేశంలో పాల్గొనేందుకు సింగపూర్ వెళ్లారు. ఈ ప్రతినిధి బృందంలో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద ఉన్నారు. 2022లో స్థాపించిన ఐఎస్ఎంఆర్ భారత్ సింగపూర్ మధ్య ఒక కీలకమైన ఉన్నత స్థాయి ఆర్థిక వేదిక. ఇది అధునాతన తయారీ, కనెక్టివిటీ, డిజిటలైజేషన్, ఆరోగ్య సంరక్షణ, వైద్యం, నైపుణ్యాభివృద్ది, సుస్థిరత అనే 6 ప్రధాన విభాగాల కింద పురోగతిని సమీక్షించడానికి, కొత్త సహకార రంగాలను అన్వేషించడానికి ఉపయోగపడుతుంది. ఈ విభాగాల కింద సాధించిన పురోగతి ఆధారంగా ముందుకు సాగడానికి, భారత్ సింగపూర్ ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి 4వ ఐఎస్ఎంఆర్ దోహదపడుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో అర్హులైన లబ్దిదారులకు స్వచ్ఛమైన, సురక్షితమైన, అందుబాటు ధరల్లో పైపుడు వంట గ్యాస్ ను అందించే లక్ష్యంతో దేశీయ పీఎన్జీ కనెక్షన్ల ప్రోత్సాహక పథకానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ పథకం వచ్చే నెల 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. పైపుడు నేచురల్ గ్యాస్ ను త్వరగా వినియోగించడం ప్రారంభించేలా పీఎన్జీ కనెక్షన్ల విస్తరణను వేగవంతం చేయడానికి ఈ పథకాన్ని రూపొందించినట్టు పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1.74 కోట్ల దేశీయ పీఎన్జీ కనెక్షన్లున్నాయి. ఎల్పీజీ సిలిండర్లు సాంప్రదాయ వంట ఇంధనాలతో పోలిస్తే పీఎన్జీ గృహాలకు సురక్షితమైన, స్వచ్ఛమైన, సౌకర్యవంతమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ పథకం

నెలల కాల పరిమితితో రెండు విడతలుగా అమలు చేయబడుతుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు రుణ వితరణలో బలమైన వృద్దిని నమోదు చేశాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రాధాన్యతారంగ రుణాల ప్రణాళిక కింద ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల పనితీరు ఈ ఏడాది సమర్థవంతంగా సాగిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో సుమారు 5,24,000 కోట్ల రూపాయలుగా ఉన్న ఆర్ఆర్బీల మొత్తం బకాయి రుణాలు 2025-26 నాటికి 10.3% పెరిగి 5,78,000 కోట్ల రూపాయలకు పైగా చేరుకున్నాయి. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఉత్తరాఖండ్లో పర్యటిస్తారు. డెహ్రాడూన్లోని ఇందిరాగాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడమీలో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ 2025-27 బ్యాచ్ ట్రైనీ అధికారులనుద్దేశించి ప్రసంగిస్తారు. ముస్సోరీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో రేపు జరగనున్న 2024 బ్యాచ్ ఐఏఎస్ అధికారుల ప్రొఫెషనల్ కోర్స్ 2వ విడత ముగింపు వేడుకలకు కూడా ఆయన హాజరవుతారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు సాయంత్రం 2 రోజుల పర్యటన నిమిత్తం చెన్నైకి చేరుకుంటారు. ఆయన రేపు చెన్నై సమీపంలోని కోవలంలో జరగనున్న దక్షిణ భారతదేశ ముఖ్యమంత్రుల సదస్సుకు హాజరవుతారు. ఈ సదస్సుకు తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరి ముఖ్యమంత్రులు హాజరవుతారు. పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో ఒక హోటల్లో ఈ తెల్లవారుజామున సంభవించిన అగ్ని ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోగా మరో 6 గాయపడ్డారు. ఫైర్ బ్రిగేడ్ ప్రధాన కార్యాలయానికి అతి సమీపంలో ఉన్న ఈ 5 అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయని, 3వ అంతస్తు నుండి దట్టమైన పొగలు కమ్ముకున్నాయని పోలీసులు తెలిపారు. ఈ అగ్ని ప్రమాదంలో ప్రాణ నష్టం జరగడంపై ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రాధాకృష్ణన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ దుర్ఘటనలో ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు సంతాపం తెలియజేస్తూ గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్ లో భాగంగా న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన మిక్స్డ్ డబుల్స్ లో భారత్ కు చెందిన ధ్రువ్ కపిలా, తనీషా క్రాస్టో జోడీ ప్రీ క్వార్టర్ ఫైనల్స్ లోకి ప్రవేశించింది. వీరు మకావుకు చెందిన లియాంగ్ వెంగ్చి జోడీపై 21-11, 21-11 తేడాతో ఘన విజయం సాధించారు. ఈ జోడీ తదుపరి రౌండ్లో చైనాకు చెందిన చెన్ఫాంగ్ గువో జిన్వా జంటతో తలపడుతుంది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈశాన్య భారతదేశం, ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, బీహార్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో కూడా ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, బీహార్, కర్ణాటక, రాజస్థాన్, జమ్మూకశ్మీర్, మధ్యప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశం సాధిస్తున్న ఆర్థిక వృద్ది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, 6-8% వృద్ది రేటుతో పురోగమిస్తోందని సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 4వ భారత్ సింగపూర్ మంత్రివర్గ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనేందుకు సింగపూర్ వెళ్లారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈ రోజు నుండి 2 రోజుల పాటు ఉత్తరాఖండ్లో పర్యటిస్తారు. బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్ మిక్స్డ్ డబుల్స్ లో భారత్ కు చెందిన ధ్రువ్ కపిలా, తనీషా క్రాస్టో జోడీ ప్రీ క్వార్టర్ ఫైనల్స్ లోకి ప్రవేశించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

ఈనాటి కార్యక్రమంలో ముందుగా నడివయసు మిత్రుడా శత్రువా ప్రసంగం వింటారు. బాల్యం అందమైన కళ, తెలియకుండానే ముగిసిపోతుంది. యవ్వనం పాలపొంగు, అంతే వేగంగా చల్లారిపోతుంది. వృద్ధాప్యం ఓ కఠిన వాస్తవం, చివరి వరకు వెంటాడుతుంది. ఈ మూడూ కాకుండా మరొక దశ కూడా ఉంది, దాని పేరు నడివయసు. యవ్వనం చివర్లో, వృద్ధాప్యం మొదట్లో నిశ్శబ్దంగా రంగప్రవేశం చేస్తుంది. సగానికి సగం ప్రయాణం తర్వాత బహుదూరపు పాటసారి అయిన మనిషి సహజంగానే అలసటకు గురవుతాడు. అప్పటికే ఎదురైన చేదు అనుభవాల కారణంగా భవిష్యత్తును తలుచుకొని భయపడిపోతాడు. ఆ శారీరక మానసిక సంక్షోభస్థితినే మిడ్లైఫ్ క్రైసిస్గా వ్యవహరిస్తున్నారు నిపుణులు. ఒక ఊరి నుంచి మరొక ఊరికి 100 కిలోమీటర్ల దూరమని తెలిసినప్పుడు పలానా మైలురాయి దగ్గరకు చేరుకోగానే సగం ప్రయాణం పూర్తయిందనే నిర్ధారణకు వచ్చేస్తాం. ఏ కొలమానమూ లేకపోతే ఎంత దూరం వెళ్లాలి, ఇంకెంత సమయం పడుతుంది అనే అంచనా కష్టమవుతుంది. ఆ అస్పష్టత యాత్రికుణ్ణి అయోమయానికి గురిచేస్తుంది. అలాగే ఏది నడివయసు అనేది తెలియాలంటే జీవన ప్రయాణం విషయంలోనూ కొంత స్పష్టత ఉండాలి. అమెరికాలో 79, యూకేలో 81, నార్వేలో 83, జపాన్లో 84 ప్రస్తుత జీవన ప్రమాణాలు. భారత్కు సంబంధించిన వరకు ప్రపంచ బ్యాంకు లాంటి సంస్థలు 72గా లెక్కకట్టాయి. మనం జీవిస్తున్న కాలం, మనం ఉంటున్న ప్రాంతం, మనం పుట్టి పెరిగిన కుటుంబం, మనకు అందుబాటులో ఉన్న వైద్యం, అన్నీ కలిసి ఆ అంకెల్ని బలంగా ప్రభావితం చేస్తాయి. అనేకానేక కారణాలతో పురుషులతో పోలిస్తే మహిళలకు 1-2 బోనస్ మార్కులు పడతాయి. ఎలా అయితేనేం, సగం జీవన ప్రమాణానికి 5-10 ఏళ్లు అటూ ఇటుగా నడివయసు మొదలవుతుంది. భారతీయ సమాజం 45 నుంచి 55 సంవత్సరాల వారిని మధ్యవయస్కులుగా భావిస్తుంది. ఒంట్లో చురుకుదనం తగ్గినా, ఆలోచనల్లో వేగం మందగించినా నడివయసు వచ్చేసిందని వెక్కిరిస్తుంది. నిజానికి మిడ్లైఫ్ క్రైసిస్ సమవర్తి లాంటిది, ఎవర్నీ వదిలిపెట్టదు. కాకపోతే ఓ 25% మందిని మాత్రం తీవ్రంగా వేధిస్తుంది. మిగిలిన వారితో పోలిస్తే యవ్వనంలో ఉన్నప్పుడు ఏదో సాధించాలని, ఎంతో ఎత్తుకు ఎదగాలని, సకల భోగాలను అనుభవించాలని ఊవిళ్ళూరినా, తీరా ఆ కలలన్నీ కల్లలైపోయాక వాస్తవాలని ఆమోదించలేక, వైఫల్యాన్ని జీర్ణించుకోలేక నిస్పృహకులోనేనవారు మిడ్లైఫ్ క్రైసిస్ బారిన పడే ఆస్కారం ఎక్కువగా ఉందని గుర్తించారు. ఆర్థిక సమస్యలు, విడాకులు, అయినవారి మరణాల కారణంగా కుంగుబాటుకు గురైనవారు కూడా సులభంగా ఆ వలలో పడిపోతారు. కుటుంబ వ్యవస్థ బలంగా ఉన్నచోట నడివయసు సంక్షోభం తీవ్రత కాస్తంత తక్కువేనని అంటున్నారు మానసిక నిపుణులు. ఆ గండాన్ని గట్టెక్కడంలో అనుబంధాలు సహాయపడతాయి. ఇదంతా మానసికమైన కోణం. సరిగ్గా ఆ మజిలీలోనే శరీరము తన నిస్సహాయతను వ్యక్తం చేస్తుంది. జీవక్రియ మందగిస్తుంది, కండరాలు బలహీనపడతాయి, ఎముకలు పెళుసుపారిపోతాయి, ఆండ్రోపాస్, మోనోపాస్ చికాకులు సృష్టిస్తాయి. అప్పటికే రకరకాల అనారోగ్యాలతో ఉక్కిరిబిక్కిరవుతున్నవారిని ఇలాంటి అనివార్యమైన మార్పులు మరింత దెబ్బతీస్తాయి. జీవనశైలి సర్దుబాట్లతో ఆ ప్రభావాన్ని కొంతమేర తగ్గించవచ్చు. గతంతో పోలిస్తే వైద్యశాస్త్రం ఎంతగానో అభివృద్ధి చెందింది. చికిత్సలతో, శస్త్రచికిత్సలతో ప్రాణాంతక వ్యాధుల్ని గెలిచేస్తున్నాం. ఆహారంతో, ఔషధ

తో జీవనశైలి రుగ్మతల్ని నియంత్రిస్తున్నాం. కెరియర్ పరుగులో పడిపోయి పెళ్లిళ్లు, పిల్లలు తదితర బాధ్యతలన్నీ సాధ్యమైనన్ని రోజులు వాయిదా వేస్తున్నాం. నిండు యవ్వనంలో జరగాల్సిన ముచ్చట్లను నడివయసు వరకు లాగుతున్నాం. రిటైర్మెంటును ఓ 5 ఏళ్లు ముందుకు జరుపుకున్నాం. ఆ మాటకొస్తే పాత తరాలతో పోలిస్తే 25 ఏళ్లు ఎక్కువగానే బతికేస్తున్నాం. యవ్వనంలో కౌమారాన్ని, నడివయసులో యవ్వనాన్ని, వృద్ధాప్యంలో నడివయసును ఆస్వాదించాలని తెగ ఆరాటపడుతున్నాం. ఆ ప్రయత్నం విజయవంతం కావాలంటే అనేక వ్యవస్థల్ని దారికి తెచ్చుకోవాలి. ఎందుకంటే శరీరం చట్టం లాంటిది, తన పని తాను చేసుకుపోతుంది. వయసుతో పాటు రావలసిన మార్పులన్నీ టెన్షన్గా వచ్చేస్తూ ఉంటాయి. ఆ క్రోనలాజికల్ ఏజ్ను దాదాపుగా అడ్డుకోలేం. కాకపోతే ఆహారం, వ్యాయామం, ఒత్తిడి, అలవాట్లు తదితర విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కణజాల ఆరోగ్యాన్ని, హార్మోన్ల సమతౌల్యాన్ని కాపాడుకోవచ్చు. ఆ మేరకు బయోలాజికల్ ఏజ్ను కొంతమేర నియంత్రించగలం. అక్కడితోనే ఆగకుండా ఫంక్షనల్ ఏజ్ను రక్షించుకోవాలి. ఎందుకంటే రోజువారీ జీవితాన్ని మనం ఎంత స్వతంత్రంగా నిర్వహించగలుగుతున్నాం అన్నది ఇక్కడ ముఖ్యమే. ఎవరి సాయమూ లేకుండా నడవడం, పెద్దగా ఆయాసపడకుండా మెట్లెక్కడం, నిత్య వ్యవహారాల్లో తడబాటు లేకుండా స్పందించడం మన శారీరక, మానసిక చురుకుదనానికి కొలమానాలు. ఆ జాబితాలోని చివరి అంశం సబ్జెక్టివ్ ఏజ్. ఇది మన మనసుతో ముడిపడిన వయసు. అందుకే నీ వయసు ఎంత అనే ప్రశ్నకు బర్త్ సర్టిఫికెట్లోని అంకెలే ఖచ్చితమైన సమాధానం కాదు. కొన్నిసార్లు నువ్వు భావించుకునేదే నీ అసలైన వయసు కావచ్చు అంటారు. అమెరికాలోని లైఫ్ స్పాన్ డెవలప్మెంట్ ల్యాబ్ ప్రతినిధి మార్జీ ఇ లాచ్మన్ 50 నిండే వరకు శరీరం తాను కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది. ఆ తర్వాత మాత్రం మనమే సర్వశక్తులు ధారపోసి రక్షించుకోవాలని సూచిస్తుంది. వృద్ధాప్య శాస్త్రం ఈ మలుపులో మనం తీసుకునే నిర్ణయాలు, చేసుకునే జీవనశైలి మార్పులు, తదుపరి దశ ఎంత ఆరోగ్యంగా గడిచిపోవాలన్నది నిర్ణయిస్తాయి. కాబట్టి త్రిముఖ వ్యూహంతో ఆ యుద్ధానికి సిద్ధం కావలసిందే. 1, వయసు వెనకాలే వచ్చే ఆరోగ్య సమస్యల్ని అధిగమించడం. 2, యవ్వనంలోని చివరి మజిలీని మనసారా ఆస్వాదించడం. 3, ఒక్కొక్కటిగా బయటపడుతున్న వృద్ధాప్య లక్షణాలను సమర్థవంతంగా అడ్డుకోవడం. నడివయసులో మొదలయ్యే ఈ ముదిమి ఛాయల్నే హాల్మార్క్స్ ఆఫ్ ఏజింగ్గా వ్యవహరిస్తారు శాస్త్రవేత్తలు. ఆ ప్రభావంతోనే డిఎన్ఏ మరమ్మతులకు గురవుతుంది. జన్యుల ప్రభావంలో మార్పు వస్తుంది. మునుపటి శక్తి ఉండదు. ప్రోటీన్లకు మునుపటి శక్తి ఉండదు. శరీరంలోని వ్యర్థకణాలను తొలగించే రీసైక్లింగ్ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయదు. ఇలా దాదాపు 13 మార్పులను గుర్తించారు శాస్త్రవేత్తలు. అన్నీ కలిసి క్యాన్సర్ నుంచి అల్జీమర్స్ వరకు అనేక రుగ్మతలకు కారణం అవుతాయి. ప్రోటీన్, ఫైబర్తో సమృద్ధైన పోషకాహారం, నిద్ర, విశ్రాంతి, బరువు నియంత్రణ, ఒత్తిడికి అతీతమైన జీవనశైలి, ఆ హాల్మార్క్స్ దూకుడుకు కళ్లెం వేస్తాయి. ఆ ప్రభావం కూడా కొంతకాలమే. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒకరోజు వృద్ధాప్యాన్ని ఆమోదించక తప్పదు. అప్పుడు కూడా ఎన్నాళ్లు బతికామన్నది కాదు, ఎంత ఆరోగ్యంగా జీవించామన్నదే ముఖ్యం. అందుకే పరిశోధకులు హెల్దీ ఏజింగ్కు పెద్దపీట వేస్తున్నారు. ఆ లక్ష్యాన్ని సాధించడానికి అవసరమైతే మన అలవాట్లను, ఆలోచన విధానాలని సమూలంగా మార్చేసుకోవాలని సలహా ఇస్తున్నారు. నా స్వభావమే అంత, నాలో మార్పు అసాధ్యం, ఎప్పుడూ ఇలానే ఉంటాను అనుకునేవారు యవ్వనంలో నడివయసుకు చేరుకుంటారు. నడివయసులో వృద్ధాప్యం కబళించేస్తోంది. మార్పును ఆమోదించలేని ఆ మానసిక స్థితినే మిత్ ఆఫ్ స్టెబిలిటీ అంటారు. ఆ జడత్వాన్ని వదిలించుకున్నప్పుడే హెల్దీ ఏజింగ్ సాధ్యం అవుతుంది. మార్పు తప్పనిసరి అయిన ప్రతి దశలోనూ ఎంతో కొంత సంఘర్షణ తప్పదు. ఆ మాటకొస్తే 25 ఏళ్ల చౌరస్తా దగ్గర కూడా జీవితం ఏమంత సాఫీగా కొత్త మలుపు తీసుకోదు. నిరుద్యోగం, చిరుద్యోగం, నిరాశ, బ్రేకప్ ఇలా చాలా కుదుపులే ఉంటాయి. కాలక్రమంలో వాటంతటవే సర్దుకుంటాయి కూడా. కాబట్టే దీన్ని క్వార్టర్ లైఫ్ క్రైసిస్గా వ్యవహరిస్తారు. మరో 25 ఏళ్ల తర్వాత వచ్చేది మిడ్ లైఫ్ క్రైసిస్. ఆ సమయానికి 2 బ్రెడ్ ముక్కల మధ్య మసాలా ముద్దలా నలిగిపోతుంటాడు నడివయసు వ్యక్తి. ఆ పోలిక వల్లే 5 పదుల తరాన్ని శాండ్విచ్ జనరేషన్ అని పిలుస్తారు. అప్పటికీ అతను అటు తల్లిదండ్రులకు కొడుకుగా, ఇటు పిల్లలకు నాన్నగా ఏకకాలంలో 2

పాత్రలు పోషిస్తూ ఉంటాడు. ఇక ఆమె విషయానికి వస్తే కోడలిగా తల్లిగా భిన్న బాధ్యతలు నిర్వహిస్తూ ఉంటుంది. పైతరంలోని పెద్దల బాగోగులు, కిందితరంలో పిల్లల మంచి చెడులు తామే చూసుకోవలసిన పరిస్థితి. ఓవైపు వయోధికుల అనారోగ్యాలు కలవరపెడుతూ ఉంటాయి, మరోవైపు ఎదిగి వస్తున్న బిడ్డల భవిష్యత్తు ఆందోళనకు గురిచేస్తూ ఉంటుంది. ముఖ్య నిర్ణయాల విషయంలో రెండు తరాల మధ్య ఏకాభిప్రాయం సాధించలేక లోపల కుమిలిపోతూ ఉంటారు ఆ దంపతులు. ఓ తరానికి విలాసంగా అనిపించేది ఇంకో తరానికి అనవసరంలా కనిపిస్తుంది. తాతయ్య కళ్లకు మహాపాపమైన అలవాటు మనవడి దృష్టిలో ఓ వీకెండ్ కాలక్షేపం కావచ్చు. ఆ విధానంలో ఏ ఒక్కవైపు మొగ్గు చూపలేరు, అలా అని తటస్థంగానూ ఉండలేరు. ఈ దశను ఒడుపుగా అధిగమించడం మీదే నడివయసు విజయం ఆధారపడి ఉంటుంది. ఆ ఒత్తిడికి చిత్తైపోయి తమ గురించి తాము ఆలోచించడమే మానేస్తారు చాలామంది. దీంతో శరీరం శిథిలమైపోతుంది, మనసు వికలమైపోతుంది, అకాల వృద్ధాప్యం ఆవహించేస్తుంది. పరిస్థితి అంతవరకు రాకుండా జాగ్రత్త పడాలి, తమదైన జీవితాన్ని సంపూర్ణంగా ఆస్వాదించాలి. ఎటూ సగానికి సగం ప్రయాణం పూర్తయిపోయి ఉంటుంది కాబట్టి లైఫ్ రివ్యూకు ఇంతకు మించిన సందర్భం దొరకదు. కౌమారం యవ్వనాల్లో నిజం చేసుకోలేకపోయిన కలలకు ఇప్పుడైనా ఒక రూపం ఇవ్వగలమేమో అని ఆలోచించాలి. మనసులో ఏ మూలనో గూడు కట్టుకున్న అసంతృప్తులకు కారణాలను అన్వేషించాలి, పరిష్కారాలు వెతకాలి. గతంలో నిర్లక్ష్యం చేసిన మానసిక శారీరక ఆరోగ్యాలను గాడిలో పెట్టే ప్రయత్నం మొదలుపెట్టాలి. ఈ అమూల్యమైన కాలాన్ని జీవితం ఇస్తున్న సెకండ్ ఛాన్స్గా భావించాలి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ కుదరకపోవచ్చు. సృష్టికర్త మహాచమత్కారి. ఒకటి లాక్కున్నాడంటే మరొకటి ఇస్తున్నాడని అర్థం. నడివయసు నాటికి బాధ్యతలు ఎక్కువగానే ఉంటాయి, దాంతోపాటే వాటిని చక్కదిద్దగలిగిన అనుభవమూ వచ్చేసి ఉంటుంది. రోగనిరోధక శక్తి తగ్గిపోతున్నా జీవనశైలి క్రమశిక్షణతో ఆ పరిమితిని సరిదిద్దుకునే మనోబలం కూడా సొంతమై ఉంటుంది. జుత్తు నెరిసిపోయిందనో కళ్ల కింద నల్లచారలు వచ్చాయనో ఆ మనిషిని చులకనగా చూడలేం. తనిప్పుడు జీవితంలో రాటుదేలిన యోధుడు, అనేక యుద్ధాలతో ఆరితేరినవాడు. కొన్ని అధ్యయనాలైతే యువతతో పోలిస్తే నడివయసు వ్యక్తులే ఎక్కువ ఆనందంగా ఉంటున్నారని తేల్చి చెబుతున్నాయి. ఆ మాట నిజమే. అనుభవ సంపన్నులు ఇతరులతో పోల్చుకొని తమను తాము చిన్నపుచ్చుకోరు, చిల్లర చికాకులను మనసులోకి తీసుకోరు. ఎదుటి వ్యక్తి మీద భారీ అంచనాలు ఉండవు కాబట్టి నిరాశకు తావే ఉండదు. ఏ విషయంలో బాధపడాలి, ఎలాంటి సందర్భంలో సంతోషించాలి అనే స్పష్టత అప్పటికే వంటబట్టి ఉంటుంది. అదే వాళ్ల ఆనంద రహస్యం కూడా. యువతలో ఈ పరిపక్వత మచ్చుకైనా కనిపించదు, చిన్న సమస్య వచ్చినా తడబడిపోతారు. ఓ మోస్తారు వైఫల్యానికే బిక్కముక్కం వేస్తారు. నడివయసు వ్యక్తుల జ్ఞాపక శక్తి విషయంలోనూ సమాజానికి ఎన్నో సందేహాలు ఉన్నాయి. వాళ్లకు ఓ పట్టాన ఏదీ గుర్తుండదని చాటుగా నవ్వుకునేవారు కూడా ఉన్నారు. ఇది కూడా అర్ధసత్యమే. అనుభవాలు, జ్ఞాపకాలు, నైపుణ్యాలతో సమకూరే తెలివితేటలు ఇవి. అందుకే ఓ వయసు తర్వాత నిర్ణయాల్లో పరిపక్వత ఉంటుంది, మాట తీరులో పొందిక కనపడుతుంది, ఎదుటి మనిషిని తూకమేసినంత ఖచ్చితంగా అంచనా వేయడం సాధ్యమవుతుంది. ఆ క్రిస్టలైజ్డ్ ఇంటెలిజెన్స్ వల్లనే నడివయసులో రే క్రోక్ మెక్డొనాల్డ్స్ ను ఫ్రాంచైజీగా విస్తరించాడు. వారెన్ బఫెట్ బిలియనియర్ గా హోదా సంపాదించాడు. చార్లెస్ డార్విన్ జీవపరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. నైకా ఫల్గుణి నాయర్ కూడా నడివయసు ఆంత్రాప్రెన్యూరే. చాలామంది నోబెల్ విజేతలు 50ల తర్వాతే గొప్ప గొప్ప ఆవిష్కరణలు చేశారు. నడివయసు వాళ్లు నిదానంగా ఆలోచిస్తేనేం అందులో స్థిరత్వం ఉంటుంది, ఆలస్యంగా స్పందిస్తేనేం ఆ అంతర్మదనం ఓ అర్థవంతమైన నిర్ణయాన్ని అందిస్తుంది. కొన్ని వృక్షజాతుల్లో ఓ వయసు తర్వాత ఎదుగుదల ఆగిపోతుంది, వాటి వేళ్లు మాత్రం ఆ తర్వాత కూడా విస్తరిస్తాయి, మరింత లోపలికి చొచ్చుకుపోతాయి. తనను తాను కాపాడుకుంటూ తన నీడన బ్రతుకుతున్న పరివారాన్ని కూడా ప్రకృతి విపత్తుల నుంచి రక్షించాలనే ఆరాటం అది. ఆ మార్పు సమాజానికి అర్థం కాదు, చెట్టుకు మాత్రమే తెలుస్తుంది. నడివయసు కూడా అలాంటి దశే. తనిప్పుడు చెట్టంత మనిషి. నడివయసు మిత్రుడో శత్రువో కాదు, జీవితంలో ఒకనొక కీలక దశ. యవ్వనాన్ని నిర్దయగా లాక్కెళ్ళిపోతుందనో, వృద్ధాప్యాన్ని బలవంతంగా రుద్దేస్తుందనో అబాండాలు వేయడం సరికాదు. మిగిలిపోయిన కలల్ని నిజం చేసుకోవడానికైనా, ఆగిపోయిన పనుల్ని పూర్తి చేసుకోవడానికైనా ఇదొక మంచి అవకాశం.

బహుశా చిట్ట చివరి అవకాశం కూడా. మీరింతవరకు నడివయసు, మిత్రుడా శత్రువా ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో కొన్ని చిత్రగీతాలు వింటారు.

గళ్ళు పాట గళ్ళు అందమైన వేట గళ్ళు హద్దులేదే లేని వాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు తారారీ

చెలిమికెప్పుడు చదగాడు, చెడుకెప్పుడు పగవాడు. వీళ్ళ వయసు నూరేడు, నూరేళ్లకు కుర్రాడు. ఆటగాళ్ళు పాటగాళ్ళు, అందమైన వేటగాళ్ళు, అద్దులేవి లేనివాళ్ళు, ఆవేశం ఉన్నవాళ్ళు, ప్రాణ

ఆటగాడు పాటగాడు అందమైన వేటగాడు అడ్డులేదు లేని వాడు ఆవేశం ఉన్నవాడు తారారాధి

0: tarpu kalınlığı yıkılamalı. Cız pakatliklu nena. Vah!
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
5: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
6: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
5: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
7: మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు.

వచ్చే ఎన్నికల్లో బహుజనుల మద్దతుతో కాంగ్రెస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకొస్తామని ట్యాంక్ బండ్పై సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహావిష్కరణ సభలో ముఖ్యమంత్రి రేవంత్

గ్రంటి ధీమా వ్యక్తం చేశారు. నిషేధిత 22A ప్రైవేట్ భూములను పరిశీలించి 2 రోజుల్లోనే రిజిస్ట్రేషన్లు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. టిమ్స్ ఆసుపత్రి సందర్శనకు బయలుదేరిన బీఆర్ఎస్ మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. హుస్నాబాద్ లోని దుద్దినపల్లిలో 20 లక్షల రూపాయలతో నిర్మించిన పల్లె దవాఖానను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. బహుజనుల అండదండలతో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకొస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ట్యాంక్ బండ్పై సర్వాయి

పూనంప్రభ ప్రారంభించారు. బహుజనుల అండదండలతో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకొస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ట్యాంక్బండ్పై సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరణ సభలో ఆయన మాట్లాడారు. పాపన్న పోరాట స్ఫూర్తిని అందరికీ చాటేందుకే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. అలాగే ప్రతి ఏటా అక్టోబర్ 22వ తేదీన పండుగ సాయన్న జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని ప్రకటించారు. ప్రతిపక్షాలు అబద్దపు ప్రచారాలు చేస్తున్నాయని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా విమర్శించారు. 22A నిషేధిత భూముల రిజిస్టేషన్ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. స్లాట్ బుకింగ్ చేసుకున్న భూములు ప్రైవేటు అయితే రెవెన్యూ అధికారులు 2 రోజుల్లో పరిశీలించి వెంటనే రిజిస్ట్రేషన్ చేయాలని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్లు ఈ భూములను క్షుణ్ణంగా పరిశీలించి తప్పులు లేని జాబితా రూపొందించాలని ఆదేశించారు. ప్రజలు దళారులను ఆశ్రయించవద్దని, ఆస్తి హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని భరోసా ఇచ్చారు. నారాయణపేట జిల్లా మక్కల్ నియోజకవర్గంలోని ఉట్కూరు మండలం చిన్పపూర్ల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను రాష్ట మంత్రి వాకిటి శ్రీహరి ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న విద్యాబోధన, మౌలిక వసతులు, పాఠశాల పరిసరాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మంత్రి నేరుగా మాట్లాడి వారి చదువు, విద్యా ప్రగతికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉపాధ్యాయులతో మాట్లాడిన మంత్రి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు ప్రతి విద్యార్థి విద్యా ప్రగతిపై ప్రత్యేక శ్రద్ద వహించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించి విద్యా ప్రమాణాలను మరింత పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని కూడా వాకిటి శ్రీహరి చెప్పారు. విద్యార్థుల సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించేలాగా అధికారులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. వర్షాకాలంలో చిన్పపూర్ల, పెద్దపూర్ల గ్రామాల మధ్య రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్న విషయాన్ని ప్రస్తావించిన మంత్రి ఇరు గ్రామాల మధ్య వంతెన నిర్మాణం చేపట్టినట్లు విద్యార్థులకు చెప్పారు. తెలంగాణలో జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెట్టాలని రాష్ట బీజేపీ డిమాండ్ చేసింది. ఆయన జయంతి సందర్భంగా హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో బీజేపీ నేతలు ఈ విషయాన్ని పునరుద్ఘాటించారు. 2023 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, కిలాషపురంలో ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని వారు కోరారు. అలాగే వందే మాతరం గీతం పట్ల కాంగ్రెస్ అనుసరిస్తున్న తీరును వారు తీవ్రంగా ఖండించారు. ఓటు బ్యాంక్ రాజకీయాలను పక్కన పెట్టి దేశభక్తిని గౌరవించాలని హితవు పలికారు. యాదాద్రి భువనగిరి జిల్లా బస్వాపురం రిజర్వాయర్ ముంపు గ్రామాల ప్రజలకు R&R ప్యాకేజ్, భూసేకరణ కోసం 206 కోట్ల రూపాయల నిధుల విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. ఎమ్మెల్యే విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించి నిధులు విడుదల చేయడంతో గత కొంతకాలంగా ఎదురుచూస్తున్న నిర్వాసితులకు ఊరట లభించనుందని పేర్కొన్నారు. బస్వాపురం రిజర్వాయర్ పూర్తయితే సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడంతో పాటు భువనగిరి, వలిగొండ, నకరేకల్, రామన్నపేట మండలాల రైతులకు సాగునీటి సౌకర్యం మరింత మెరుగుపడుతుందని అనిల్ కుమార్ రెడ్డి చెప్పారు. ఏఐసీసీ అధ్యకుడు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన ఈరోజు ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం అవుతుంది. సమావేశానికి సిడబ్ల్యూసీ సభ్యులతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరవుతారు. విద్యార్థుల ఆందోళనల అంశంపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే వ్యూహంపై చర్చించే అవకాశం ఉంది. అయోధ్య రామాలయం విరాళాల చోరీ అంశంపై పోరాట కార్యాచరణ రూపకల్పనపై చర్చ జరుగుతుందని తెలుస్తోంది. దీంతోపాటు వచ్చే ఏడాది జరిగే 5 రాష్ట్రాల ఎన్నికల సన్నద్ధతపై కూడా సిడబ్ల్యూసీ చర్చించే అవకాశం ఉంది. సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రి సందర్శనకు బయలుదేరిన మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ఆ పార్టీ నేతలు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్లను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కోకాపేటలోని హరీష్ రావు నివాసం వద్ద పోలీసులు అడ్డుకోవడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు, పోలీసుల మధ్య తీవ్రమైన తోపులాట జరిగి ఉద్రిక్తత నెలకొంది. ఆసుపత్రిలోని డొల్లతనం, ప్రభుత్వ వైఫల్యాలు బయటపడతాయనే నెపంతోనే తమను అడ్డుకుంటున్నారని హరీష్ రావు తీవ్రంగా విమర్శించారు. ప్రతిపక్షాల గొంతుకు నొక్కేలాగా కాంగ్రెస్ ప్రభుత్వం అప్రకటిత ఎమర్జెన్సీ అమలు చేస్తోందని ఆయన ఆరోపించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని దుద్దినపల్లిలో నిర్వహించిన పల్లెపల్లెకు పొన్నవన్న అనే కార్యక్రమంలో మంత్రి పొన్నంప్రభాకర్ పాల్గొని 20 లక్షల రూపాయలతో నిర్మించిన పల్లె దవాఖానాను ప్రారంభించారు. ప్రజల సమస్యల పరిష్కారమే ప్రజాపాలన ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. గ్రామంలో చేపట్టిన ఇందిరా ఇళ్లు, పింఛన్లు, రుణమాఫీ వంటి పలు సంక్షేమ పథకాల పురోగతిని వివరించారు. గౌరవెల్లి ప్రాజెక్టు పనులు వేగవంతం చేస్తామని, నీటి సంరక్షణతో పాటు ఆరుతడి పంటలు, ఆయిల్ పంప్ సాగుపై రైతులు దృష్టి సారించాలని మంత్రి సూచించారు. దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని అర్ధరాత్రి పూట తొలగించడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారకరామారావు తీవ్రంగా ఖండించారు. రేవంత్ రెడ్డి మెప్పు కోసం పోలీసులు అక్రమంగా వ్యవహరించారు.

0: నిర్వహిస్తోందని, అధికారం ఎవరికీ శాశ్వతం కాదని హెచ్చరించారు. విగ్రహం తొలగింపు నిరసిస్తూ ఆందోళన బాట పెట్టిన బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తల ముందస్తు అరెస్టులను తప్పుబట్టారు. అరెస్ట్ అయిన వారిని వెంటనే విడుదల చేయాలని, అక్రమ కేసులు పెడితే సహాయం చేయలేదని స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణతో కలిసి ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో సింగరేణి సీఎస్ఆర్ నిధులతో చేపట్టనున్న అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంతో పాటు 50,000 మంది ఉపాధ్యాయులను నియమించిందని ఆయన చెప్పారు. చెన్నూరు ఆసుపత్రిలో 100 పడకల నూతన భవనాన్ని సెప్టెంబర్ 4వ తేదీన ప్రారంభించనున్నట్లు చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో దిశ కమిటీ సర్వసభ్య సమావేశం ఖమ్మం ఎంపీ దిశ కమిటీ చైర్మన్ రామసహాయం రఘురామరెడ్డి అధ్యక్షతన నిన్న సాయంత్రం జరిగింది. కేంద్ర ప్రభుత్వ పథకాల అమల్లో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని ఎంపీ అధికారులను ఆదేశించారు. ఆసుపత్రులకు అవసరమైన సిటీ స్కాన్ వంటి వైద్య పరికరాల కొనుగోలుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని, ఖాళీగా ఉన్న వైద్య సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలని ఎంపీ ఆదేశించారు. నారాయణపేట జిల్లా కృష్ణ మండల పరిధిలోని ముడుమాల్ గ్రామ శివారులో కృష్ణానది ఒడ్డున వెలిసిన ఆది మానవుల నిలువు రాళ్లను ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, తెలంగాణ పురావస్తు నిపుణుల బృందం సంయుక్తంగా పరిశీలించింది. డెక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ ప్రొఫెసర్ మణికొండ వేద కుమార్ ఆధ్వర్యంలో ఈ పరిశీలన చేపట్టారు. ఈ సందర్భంగా ఆది మానవుల నిలువు రాళ్లు, మెనీర్లు, స్టోన్ సర్కిల్స్, మెగాలిథిక్ సమాధులు, భారీ శిలలు, వాటి అమరికలు తదితర అంశాలను నిపుణులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అధ్యయనం చేశారు. తెలంగాణ ప్రభుత్వ వారసత్వ శాఖ సంరక్షణలో ఉన్న ముడుమాల్ మెగాలిథిక్ ప్రాంతం ఇప్పటికే యునెస్కో ప్రపంచ వారసత్వ తాత్కాలిక జాబితాలో చోటు సంపాదించిందని ఆర్కియాలజిస్ట్ డాక్టర్ రోహిణి పాండే తెలియజేశారు.
1: I feel that many tourists should come here and many enthusiasts of heritage should come here to understand how naturally the site can be preserved without giving much of the plastic amenities like walking tracks, and people will be having a hotel nearby and all that, but they should come here and experience this nature and enjoy the beauty of the site very well.
0: మరణానంతరం కూడా జీవిస్తూ ఎదుటివారి జీవితాల్లో వెలుగులు నింపేలాగా అవయవదానం చేసేందుకు ముందుకు రావాలని వనపర్తి వైద్య ఆరోగ్య శాఖ జిల్లాధికారి డాక్టర్ భాస్కర్ నాయక్ కోరారు. వనపర్తి జిల్లాలో అవయవదానంపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని డాక్టర్ భాస్కర్ నాయక్ చెప్పారు.
2: అవయవదానం చేస్తే అనారోగ్య పాలవుతామను ఇలాంటి అపోహల నుంచి కూడా దూరం కావడానికి మేము అనేకమైన అవగాహన సదస్సులు మరి ఏర్పరచడం జరిగింది. జుగ్ జుగ్ జియో అభియాన్ అనే నేషనల్ ప్రోగ్రామ్ ద్వారా మరి అవగాహన కల్పించడమే కాదు, ఆన్లైన్ లో ఎన్రోల్మెంట్ చేస్తూ అనేక మందిని మరి ప్రేరేపించగలుగుతామనే ఉద్దేశంతో అనేకమైన కుటుంబాల్లో కొత్త ఆశ కలిగించాలి.
0: ఈ రోజు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలియజేసింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. గోస్వామి తులసీదాస్ 529వ జయంతి సందర్భంగా తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్ల ఆయనకు నివాళులర్పించారు. శ్రీ రామ్చరిత్ మానస్ వంటి రచనలతో భారతీయ సంస్కృతి, భక్తి భావనలు చాటిన తులసీదాస్ సాహిత్యం తరతరాలకు స్ఫూర్తిదాయకమని గవర్నర్ పేర్కొన్నారు. ఈ నెల 25వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీలోని ఎంప్లాయ్మెంట్ బ్యూరో ఆవరణలో మెడ్ ప్లస్ గ్రూప్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తారు. దీని ద్వారా 100 ఫార్మసిస్ట్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆ సంస్థ చీఫ్ టి రాము చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బహుజనుల మద్దతుతో కాంగ్రెస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకొస్తామని, ట్యాంక్ బండ్ పై సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహావిష్కరణ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. 22A ప్రైవేట్ భూములను పరిశీలించి 2 రోజుల్లోనే రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. టిమ్స్ ఆసుపత్రి సందర్శనకు బయలుదేరిన బీఆర్ఎస్ మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. హుస్నాబాద్ లోని దుద్దనపల్లిలో 20 లక్షలతో నిర్మించిన పల్లె దవాఖానాను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్ పై చిత్రగీతాలు వింటారు. ముందుగా వినండి లవ్ స్టోరీ చిత్రం నుండి ఈ పాట.

మీరు ఇంతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 1:50 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హుర్తుల వార్తలు, అనంతరం మీడియా న్యూస్, దోపహార్ సమాచార ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: మరి మనతో మాట్లాడడానికి మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో,
1: హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
0: గుడ్ ఆఫ్టర్నూన్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: నా పేరు నూర్జహాన్ మేడం, కొత్తగూడెం బర్మన్ క్యాంప్ నుంచి మాట్లాడుతున్నాం మేడం.
0: నూర్జహాన్ గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాను మేడం, మీరు బాగున్నారా మేడం?
0: మేమందరం బాగున్నామండి. చెప్పండి, మరి ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: ఈరోజు సినిమా పేరు గోపి, గోపిక గోదావరి సినిమాలో నుంచి ఆ పాట కావాలి మేడం.
0: ఓకే అండి, చాలా చక్కగా పాడి వినిపించారు. మీరు కోరుకున్నట్లుగా పాట వచ్చేస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: థ్యాంక్ యూ అండి.

0: శ్రోతలు, మహిళలు మహారాణులు ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం వింటున్నారు. హలో,
1: హలో,
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నమస్తే మేడం, కట్ల సుమలత మేడం.
0: సుమలత గారు, వింటున్నారా రేడియో ప్రోగ్రామ్స్ అన్ని?
1: వింటున్నాం మేడం.
0: చెప్పండి, మరి ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: ఆసానా సినిమాల పాట కావాలి మేడం.
0: ఓకే అండి. వర్ష ఫోన్ చేశారా?
1: చేశాం మేడం.
0: ఓకే అండి. రేడియో వింటూ తిన్నారా? సరే అండి, మీరు కోరుకున్నట్లుగా పాట వచ్చేస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.

0: మరి మనతో మాట్లాడడానికి మరో కలర్ సిద్ధంగా ఉన్నారు. హలో,
1: హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
0: గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీ పేరు, ఎక్కడి నుంచి?
1: నేను నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి నలినిప్రియ మాట్లాడుతున్నాను మేడం.
0: నలినిప్రియ గారు ఎలా ఉన్నారండి?
1: బాగున్నాం మేడం, మీరు బాగున్నారా?
0: మేమందరం బాగున్నామండి. మీకు వర్షాలు పడుతున్నాయి అక్కడ?
1: లేదు మేడం,
0: ఎండగా ఉంది. చెప్పండి, మరి ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారు? మీది వాయిస్ కట్ అవుతుందండి, కొంచెం సిగ్నల్ ఉన్న దగ్గరుండి మాట్లాడండి.
1: జాగ్రత్త మూవీ నుంచి రెక్కలు తోడిగానే సాంగ్ వినిపించండి మేడం.
0: ఓకే అండి. మీకు ఈ పాట అంటే చాలా ఇష్టమా?
1: ఓల్డ్ సాంగ్స్ అంటే ఇష్టం మేడం మాకు.
0: ఓకే, వింటుంటారా? యాప్లో వింటారా రేడియో?
1: యాప్లో వింటాను మేడం.
0: అన్ని ప్రోగ్రామ్స్ వింటారా? ఎలాంటి అంటే ఎలాంటి ప్రోగ్రామ్స్ మీకు ఎక్కువ నచ్చుతుంటాయి?
1: నాకు ఎక్కువ లైవ్ ప్రోగ్రామ్స్ మేడం.
0: ఓకే, అన్ని లైవ్ ప్రోగ్రామ్స్కి కాల్ చేస్తుంటారు?
1: కాల్ చేస్తుంటాను మేడం.
0: ఓకే అండి, మరి మీరు కోరుకున్నట్లుగా పాట వచ్చేస్తుంది, వినండి.
1: ఓకే, థ్యాంక్స్ మేడం.
0: థ్యాంక్ యూ అండి.

0: హలో
1: మేడం, నమస్తే.
0: నమస్తే అండి, రాధపాసి గారు.
1: మేడం, బాగున్నారా? మేడం
0: బాగున్నామండి, మేమందరము బాగున్నాం, మీరెలా ఉన్నారు?
1: బాగున్నాం, మీరు బాగుండాలని నేను కోరుకుంటున్నాను.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి. చెప్పండి, మరి ఏం చేస్తున్నారు?
1: ఏం లేదు మేడం, ఇవాళ వర్షం వస్తుంది.

0: వేయించుకుంటా కూర్చున్నాము. ఇక మీ ప్రోగ్రామ్ లో ఉన్నారు అది మా అన్నయ్య నేను చెప్పుకొని బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇక రేడియోకు ఫోన్ చేసిన.
1: ఓకే అండి, మరి ఏ పాట వినిపించమంటారు మీకోసం?
0: బంగారు గాజు సినిమా నుంచి ఒక మంచి పాట వినిపించండి మేడం.
1: ఓకే అండి, వింటున్నారా మా రేడియో ప్రోగ్రామ్స్ అన్ని?
0: అన్ని వింటాను మేడం నేను.
1: ఓకే అండి, మీరు కోరుకున్నట్లు పాట వచ్చేస్తుంది, వినండి.
0: థ్యాంక్ యూ
1: అండి.

0: శ్రోతలు మహిళలు మహారాణులు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. హలో.
1: హలో, నేను అలెక్య మాట్లాడుతున్నానండి, పెనగల్ప నుండి.
0: అలెక్య గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నానండి.
0: ఏం చేస్తుంటారు? మేమందరం బాగున్నామండి. అలెక్య గారు ఏం చేస్తుంటారు మీరు?
1: నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నానండి.
0: ఓకే. ఈరోజు హాలిడేనా మీకు?
1: లేదండి, కాలేజ్కి వెళ్ళలేదు, స్కాలర్షిప్ పనుండి.
0: ఓకే. వర్షం వస్తుందని ఉన్నారేమో అనుకున్నా.
1: లేదండి, మా సార్ ఇప్పుడు తగ్గిపోయింది వర్షం.
0: తగ్గిపోయిందా? ఓకే చెప్పండి. మరి రేడియో వింటుంటారా మీరు?
1: వింటుంటానండి.
0: ఎక్కువగా ఎలాంటి ఇష్టపడతారు మీరు?
1: మా అత్తయ్య బాగా వింటుందండి రేడియో.
0: ఓకే, అత్తయ్య గారు కాల్ చేయమంటే చేశారు అయితే.
1: అవునండి, ఆవిడ అలవాటు చేసింది మాకి రేడియో.
0: ఓకే చెప్పండి. మరి ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: రఘువరన్ బీటెక్ సినిమాలో ఉండి పోయి కాంతమ్మ సాంగ్ వినాలనుకుంటున్నారండి.
0: ఓకే అండి, మీరు కోరుకున్నట్లుగా పాట వచ్చేస్తుంది, వినండి.

0: హలో హలో
1: హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్.
0: గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: జులూర్పాల్ నుంచి మేడం, పద్మావతి.
0: పద్మావతి గారు చెప్పండి, మరి ఈరోజు ఏ పాట వినిపించమంటారు?
1: సుభాష్ చంద్రబోస్ నుంచి జాజిరి జాజిరి సాంగ్ మేడం.
0: ఓకే అండి. పద్మావతి గారు వింటుంటారా రేడియో ప్రోగ్రామ్స్ అన్ని?
1: వింటుంటాం మేడం.
0: ఓకే అండి, మీరు కోరుకున్నట్లుగా పాట వచ్చేస్తుంది, వినండి.

0: శ్రోతలు, మహిళలు మహారాణులు ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం వింటున్నారు. హలో.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నా పేరు శిరకల అరుణ మేడం, సీతనగర్ నుంచి కాల్ చేస్తున్నాను.
0: అరుణ గారు చెప్పండి, మరి ఏ పాట వినిపించమంటారు?
1: సింధూర బువా సినిమాల సాంగ్ మేడం.
0: ఓకే అండి, ఏం చేస్తుంటారు అరుణ గారు?
1: మేము పని తిరుగుతాం మేడం, బయట పని తిరుగుతాం.
0: ఓకే, రేడియో వింటున్నారా?
1: డైలీ వింటాం మేడం, అన్ని ప్రోగ్రామ్స్ వింటాం.
0: ఎక్కువ ఎలాంటి ప్రోగ్రామ్స్ అంటే ఇష్టం మీకు?
1: లైవ్ ప్రోగ్రామ్స్, సాంగ్స్, మళ్ళీ సినిమాల హరి అన్నీ ఇష్టమే మేడం. మళ్ళీ సండే 3 గంటలకి నాటకం వస్తుంది.
0: ఓకే, మొత్తం అన్ని ఫాలో అవుతుంటారు అయితే?
1: అన్ని ఫాలో అవుతాం మేడం.
0: ఓకే అండి, మీరు కోరుకున్నట్లుగా పాట వచ్చేస్తుంది, వినండి.
1: ఓకే మేడం.

0: మరి మనతో మాట్లాడడానికి మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో,
1: నమస్తే అండి.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: ఆర్తి కాలనీ పాతపాలవంత నుంచి శారద సంపత్ కుమార్ మాట్లాడుతున్నానండి.
0: చెప్పండి, మరి ఈ రోజు ఏ పాట వినిపించమంటారు?
1: ప్రతిభావంతుడు చిత్రంలో కేజే జయశ్రాజ్ గారు పాడిన పాట.
0: ఓకే అండి, మీకు ఈ పాట అంటే ఇష్టమా?
1: అవునండి.
0: ఓకే అండి, మీరు కోరుకున్నట్లుగా పాట వచ్చేస్తుంది, వినండి. థ్యాంక్ యూ అండి.

శ్రోతలు 100.1 మెగాహెడ్స్ పై మహిళలు మహారాణులు ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమానికి మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు 0874429358, మరొక ఫోన్ నెంబర్ 2950390.

మహిళలు మహారాణులు కార్యక్రమానికి మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 0874429530 మరొక ఫోన్ నెంబర్ 2950390.

0: ఓకే, అన్ని మోడల్స్ కుడతారు. చెప్పండి, మరి ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: పెళ్లి సన్నడి మూవీ హృదయం అనే కోరల్ పలికిన సాంగ్ మేడం.
0: ఓకే అండి, మీరు కోరుకున్నట్లుగా పాట వచ్చేస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: థ్యాంక్ యూ అండి.

0: శ్రోతలు, మహిళలు మహారాణులు ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం వింటున్నారు. మరి మనతో మాట్లాడడానికి మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో.
1: హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
0: గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: కావ్యశ్రీ మేడం, రామచంద్రపురం నుండి.
0: కావ్యశ్రీ గారు ఏం చేస్తుంటారు? వింటుంటారా రేడియో?
1: వింటుంటాం మేడం.
0: ఓకే, చెప్పండి మరి ఇప్పుడు సీజన్ ఎలా ఉంది టైలరింగ్?
1: అంటే ఇప్పుడు శ్రావణ మాసంగా మేడం, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది.
0: ఇప్పుడు స్టార్ట్ అయింది పెళ్లిళ్ళ సీజన్, పూజలు వ్రతాలు నోములు.
1: అవును మేడం.
0: అన్ని కుడతారా, జెంట్స్ లేడీస్? ఓన్లీ లేడీసేనా?
1: ఓన్లీ.

0: హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడ నుంచి?
1: నేను విజయవాడ దగ్గర ఉన్న గ్రామం నుంచి శోభారాణిని మాట్లాడుతున్నాను మేడం.
0: శోభారాణి గారు ఎలా ఉన్నారండి?
1: బాగున్నామండి. మీరు బాగున్నారా మేడం?
0: మేమందరం బాగున్నామండి.
1: మరి ఈరోజు పగబట్టిన పడుచు చిత్రంలో చిరునవ్వుల వెలయ అంత మరు మల్లెల పువ్వు అంత ఆ పాట విని చాలా అయింది మేడం. అలాగే చిరునవ్వు పాట అడుగుతున్నాం కాబట్టి చిరునవ్వు గురించే ఒకటి చెప్తాను.
0: చెప్పండి.
1: చిరునవ్వు వెనక ఎలాంటి బాధలు ఉన్నాయి, గాథలు ఉన్నాయి, అందరు చిరునవ్వుతోనే ఉంటారు. ఆ చిరునవ్వు వెనక ఎలాంటిది ఉందో నేను చెప్తాను. నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం అన్నారు జంధ్యాల గారు. నవ్వు వెనక దాగున్నది ఆరోగ్య రహస్యం, నవ్వు వెనక దాగున్నది స్నేహ కుసుమం, ప్రతి నవ్వు వెనుక కన్నీటిని దాచిన గాథం ఉంటుంది, ప్రతి నవ్వు వెనుక కష్టాల కడలి ఉంటుంది. సమాజంలోని నలుగురి కొరకు కష్టాలను దిగమింగి ముఖాన నవ్వును పులుముకుంటూ దాని ఉన్నవి ఎన్నో కథలు. చిరునవ్వు వెనుక ఎన్నో కష్టాలు, ఓడినా గెలిచినా కన్నీళ్లే వస్తాయి. ఓడినా నవ్వేవాడు గొప్ప యోధుడు, తాను కష్టాల్లో ఉన్న ఇతరులకు అభయం ఇచ్చేవాడు భగవంతునితో సమానుడు. చిరునవ్వు యుద్ధాలను సైతం ఆపుతుంది, శత్రువుని మిత్రునిగా చేస్తుంది. విషపు నవ్వు వెనుక శకుని మామ లాంటి వారుంటారు. ఈ విషపు నవ్వే కురుక్షేత్ర సంగ్రామానికి ఆజ్యం పోసింది. పాండవులు 7 సంవత్సరాల వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసానికి దారితీసింది. సమాజంలో భిన్న వ్యక్తులు, భిన్న మనస్తత్వాలు, విభిన్న నవ్వులు, వీటి వెనుక ఆంతర్యాన్ని గ్రహించి మసులుకోవాలి. సమాజంలో సమున్నత స్థానం పొందాలి. అదండి.
0: ఓకే అండి, నవ్వు గురించి చాలా బాగా చెప్పారు. మరి మీరు కోరుకున్నట్లుగా పాట వచ్చేస్తుంది, వినండి.
1: ఓకే మేడం, థ్యాంక్ యూ.
0: థ్యాంక్ యూ అండి.

0: మరి మనతో మాట్లాడడానికి లాస్ట్ కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో.
1: హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్ అండి.
0: గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎవరు మాట్లాడుతున్నారండి?
1: నేను నీలోఫర్ అండి.
0: నీలోఫర్ గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాను మేడం, మీరు ఎలా ఉన్నారు?
0: మేమందరం బాగున్నామండి. చెప్పండి, మరి ఈరోజు ఏ పాట వినిపించమంటారు?
1: నాకు పెళ్లి పుస్తకం నుంచి పెళ్లి సాంగ్ కావాలి మేడం. మా ఫ్రెండ్ మ్యారేజ్ డే ఉంది, తనకి మ్యారేజ్.
0: ఓకే అండి, మీరు కోరుకున్నట్లుగా పాట వచ్చేస్తుంది, వినండి.

మీరింతవరకు 100.1 మెగాహెడ్స్పై మహిళలు మహారాణులు ప్రత్యక్ష ఫోనింగ్ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సాంకేతిక సహకారం అందించారు సుగ్రీవు గారు. మరి మీతో మాట్లాడి మీరు కోరిన పాటలు వినిపించిన నేను మీ రేడియో నేస్తం స్వాతి. ఇంతటితో మహిళలు మహారాణులు ప్రత్యక్ష ఫోనింగ్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

శ్రోతలు, ఈనాటి ఏకచిత్రగానం శీర్షికన చిత్ర మూవీస్ బ్యానర్పై నిర్మించిన జయం చిత్రంలోని పాటలు వింటారు. ఈ చిత్రానికి సంగీతం అందించారు ఆర్పి పట్నాయక్, సాహిత్యం సమకూర్చిన వారు కులశేఖర్, గాత్రాన్ని అందించిన వారు ఆర్పి పట్నాయక్, ఉషా. తేజ తదితరులు. వినండి ఈనాటి ఏకచిత్రగానం శీర్షికన జయం చిత్రంలోని పాటలు.

మీరింతవరకు ఈనాటి ఏకచిత్రగానం శీర్షికన ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్పై నిర్మించిన జయం చిత్రంలోని పాటలు విన్నారు. ఈనాటి ఏకచిత్రగానం శీర్షిక ఇంతటితో సమాప్తం.

శ్రోతలు 100.1 మెగా హెచ్పై చిత్రగీతాలు వింటారు. ముందుగా వినండి బొంబాయి చిత్రం కోసం హరిహరన్ చిత్ర పాడిన పాట. సాహిత్యం అందించారు వేటూరి.

0: ராய்.
1: ஏன் ராயலி?
0: லெட்டர்.
1: எவருக்கு? మీరు వింటున్న పాట గున్నా చిత్రం నుండి.
0: రాదు, ఈ మధ్యన సంతకం పెట్ట నేర్చుకున్నా.
1: నాకు నువ్వు రాసే ఉత్తరం నేను రాసి
0: నాకు చదివి వినిపించి తర్వాత నువ్వు చదువుకో.
1: ఐ లైక్ ఇట్. చెప్పు.
0: నా ప్రియా, ప్రేమతో నేను రాసే
1: ఉత్తరం.
0: ఉత్తరం లెటర్ లేక కాదు, ఉత్తరమే అనరా. చదువు.
2: కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే.
3: పాటలు మార్చి రాసేవా? అప్పుడు నేను కూడా మారుస్తా. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రియతమ అని మార్చుకో. ప్రియతమా, నీ ఇంట్లో క్షేమమా, నేను ఇక్కడ క్షేమం.
2: ప్రియతమా, నీ వచట కుశలమా, నీ నిచట కుశలమే.
3: ఆహా, ఓహో, నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది, కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే మాటలే.
2: ఊహలన్నీ పాటలే.

0: నాకు తగిలిన గాయం అదే చల్లగా మానిపోతుంది. అదేమిటో నాకు తెలియదు, ఏం మాయో తెలియదు, నాకేమీ కాదు అసలు. ఇది కూడా రాసుకో, అక్కడక్కడ పువ్వు నవ్వు ప్రేమ అలాంటివి వేసుకోవాలి. ఇంకా చూడు, నాకు ఏ గాయం అయినప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది, నీ ఒళ్ళు తట్టుకుంటుందా? తట్టుకోదు. మాదేవి దేవి మాదేవి
1: అది కూడా రాయాలి.
0: అది ప్రేమ, నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే ఏడుపు వస్తుంది. కానీ నేనేడ్చి నా శోకం నిన్ను కూడా బాధపడుతున్నా అనుకున్నప్పుడు వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది.

శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి. అవును, వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు చిత్రం కోసం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కౌసల్య పాడిన పాట.

మీరు వినబోతున్న ఈ పాట అవారా చిత్రం కోసం. రాహుల్ నెమయ్యార్, సైంధవి పాడిన పాట.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే.

0: దీని నెల నెల సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
0: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెల సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
4: శ్రోతలు చిత్రగీతలు వింటున్నారు. కార్యక్రమంలో చివరిగా వినండి, బొబ్బిలి రాజా చిత్రం కోసం SP బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

మీరింత వరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 6 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. రైతుల వద్దకే బ్యాంకుల సిబ్బంది వెళ్లి సకాలంలో రుణాలు అందించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు. రహదారుల అభివృద్దితో పరిశ్రమలు వ్యాపారాలు విస్తరించి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మరింత మెరుగవుతాయని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తెలంగాణ భవన్లో 22A బాధితులకు ఉచిత న్యాయ సహాయం కోసం 10 మంది న్యాయవాదులతో లీగల్ సెల్ ఏర్పాటు చేస్తున్నట్లు బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు ప్రకటించారు. హైదరాబాద్ సహా 24 జిల్లాల్లో ఈరోజు ఈదురుగాలులతో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం యెల్లో అలర్ట్ జారీ చేసింది. రైతుల వద్దకే బ్యాంకుల సిబ్బంది వెళ్లే సకాలంలో రుణాలు అందించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఈరోజు ప్రజాభవన్లో జరిగిన 50వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణను 2034 నాటికి 1 ట్రిలియన్, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు బ్యాంకింగ్ ఆర్థిక రంగం కీలక భాగస్వాములుగా మారాలని పిలుపునిచ్చారు. రుణంతో పాటు రైతాదాయము పెరగాలని క్యూర్ ప్యూర్ రేర్ ప్రాంతాల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక బ్యాంకింగ్ వ్యూహాలు రూపొందించాలని సూచించారు. అర్హత గల రైతుల రుణం కోసం బ్యాంకులు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండకూడదని స్పష్టం చేశారు. రహదారుల అభివృద్దితో పరిశ్రమలు వ్యాపారాలు విస్తరించి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా గర్రెపల్లిలో ఈరోజు 219 కోట్ల రూపాయల పై చిలుకు నిధులతో నిర్మిస్తున్న హెచ్ఏఎం నాన్ ప్లాన్ రహదారి పనులకు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబుతో కలిసి శంకుస్థాపన చేసిన సందర్భంగా మాట్లాడుతూ,
1: పెద్దపల్లి బైపాస్ రోడ్ కావాలని 150 కోట్లతో శాంక్షన్ చేసుకుని ఇవాళ మరొక 250 కోట్లు హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ అని రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా రోడ్లు అనేది ముఖ్యం. దాంతో పాటు మారుమూల ప్రాంతాల్లో కూడా డబుల్ రోడ్లు ఉంటే పట్టణాలకే పరిమితం దగ్గర కాకుండా తక్కువ ధరకు భూములు వస్తే, కొన్ని ఇండస్ట్రీస్ వస్తే, యువకులకు ఉద్యోగాలు వస్తాయి.
0: అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇళ్ల స్థలాలు ఇవ్వనున్నట్లు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు చెప్పారు. ఈరోజు ఖమ్మం రూరల్ మండలం పల్లెగూడెంలో 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన

గ్రామ పంచాయతీ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ప్రభుత్వ ఎస్ అండ్ భూములను గ్రామంలోని అర్హులైన నిరుపేద కుటుంబాలకు ఇళ్ల స్థలాలుగా కేటాయించనున్నట్లు శ్రీనివాసరెడ్డి చెప్పారు. మంత్రి సీతక్క రేపు నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొనున్న నేపథ్యంలో మంత్రి వాకిటి శ్రీహరి పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి సీతక్క మక్తల్ నియోజకవర్గంలో పర్యటిస్తారని తెలియజేశారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని సత్వర పరిష్కారం చూపడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సంక్షేమ శాఖ మంత్రి

0: యొక్క మక్తల్ నియోజకవర్గంలో పర్యటిస్తారని తెలియజేశారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని సత్వర పరిష్కారం చూపడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చెప్పారు. హైదరాబాద్లోని గాంధీభవన్లో ఈరోజు నిర్వహించిన ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో వినతులను సంబంధిత అధికారులకు పంపించి చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు చెప్పారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు పర్యవేక్షిస్తామని, ప్రజల వద్దకే పాలన లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. తెలంగాణ నుంచి గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన సుమారు 15 లక్షల మంది కార్మికుల సంక్షేమం కోసం మెరుగైన వలస విధానాన్ని రూపొందించే లక్ష్యంతో ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ ఫిలిప్పీన్స్ లో పర్యటిస్తోంది. ఈరోజు మనీలాలోని భారత రాయబార కార్యాలయాన్ని సందర్శించిన కమిటీ కమిషన్ ఆన్ ఫిలిప్పీన్స్ ఓవర్సీస్ అధికారులతో సమావేశమై వలస విధానాలపై చర్చించింది. ఫిలిప్పీన్స్ అమలు చేస్తున్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేసి గల్ఫ్ కార్మికుల కోసం తెలంగాణలో మెరుగైన విధానాన్ని రూపొందించేందుకు కృషి చేస్తామని ప్రభుత్వ విప్పాది శ్రీనివాస్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి తెలియజేశారు. హైదరాబాద్లోని గచ్చిబౌలి హాకీ కాంప్లెక్స్ స్టేడియంకు అంతర్జాతీయ హాకీ సమాఖ్య ప్రతిష్టాత్మక కేటగిరీ 1 హాకీ ఫీల్డ్ ధృవీకరణ లభించింది. మైదాన నాణ్యత, టర్ఫ్ ప్రమాణాలు, ఆటగాళ్ల భద్రత, బంతి కదలిక, లైటింగ్, మౌలిక సదుపాయాలు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నట్లు FIH నిర్ధారించింది. TV3 స్థాయి లైటింగ్తో కూడిన ఈ ధృవీకరణ 2029 ఫిబ్రవరి 26 వరకు అమల్లో ఉంటుంది. దీంతో గచ్చిబౌలి స్టేడియం అంతర్జాతీయ హాకీ పోటీల నిర్వహణకు కీలక గుర్తింపు పొందింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన ఢిల్లీలో కాసేపటి క్రితం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సమావేశానికి హాజరవుతున్నారు. అలాగే సీడబ్ల్యూసీ సభ్యులు కేసీ వేణుగోపాల్, పి చిదంబరం, వీరప్ప మొయిలి, అంబికా సోని, జయరాం రమేష్, సచిన్ పైలట్, దామోదర్ రాజ్ నరసింహ, దిగ్విజయ్ సింగ్, ఎన్ రఘువీరారెడ్డి, పళ్లన్రాజు తదితరులు కూడా పాల్గొంటున్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సమావేశానికి హాజరయ్యారు. ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల జేఏసీ నెల 27 నుంచి చేపట్టే ఆందోళనకు బీజేపీ పూర్తి మద్దతిస్తుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్పారు. కరీంనగర్లో ఫోటోగ్రాఫర్లను సన్మానించిన అనంతరం బీజేపీ అధికారంలోకి రాగానే జర్నలిస్టులకు ఇళ్లు, హెల్త్ కార్డులు ఇస్తామని సంజయ్ హామీ ఇచ్చారు.
1: ఫీజు రిమండ్ విషయంలో ఎక్కడ అడ్డుకుంటే ఆగే పరిస్థితులు, అదే పొందాను. ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల మీద మేము కుట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలు వర్గాలకు అండగా ఉండడానికి సిద్ధంగా ఉన్నాం. 2.5 సంవత్సరాల ఏమైనా మీ హామీలు, ఉద్యోగ ఉపాధ్యాయ జేసీ చేస్తున్న పోరాటానికి మేము పూర్తిస్థాయి మద్దతు.
0: ఆయుష్ వైద్య విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు డిమాండ్ చేశారు. ఎర్రగడ్డ ఆయుర్వేద కళాశాలలో 16 రోజులుగా స్టైపెండ్ పెంపు కోరుతూ రిలే నిరాహార దీక్ష చేస్తున్న ఆయుష్ పీజీ విద్యార్థులు, హౌస్ సర్జన్లకు బీజేపీ తరఫున సంపూర్ణ సంఘీభావం ప్రకటించారు. కమిషన్లు, సెటిల్మెంట్ల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేట్ భూములను 22A పెట్టిందని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు ఆరోపించారు. తెలంగాణ భవన్లో 22A బాధితులతో ప్రత్యేకంగా సమావేశమైన హరీష్ రావు బాధితులు కండగా ఉచిత న్యాయ సహాయం కోసం 10 మంది న్యాయవాదులతో బీఆర్ఎస్ భవన్లో లీగల్ సెల్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. యాదాద్రిలో 40,000 ఎకరాలు 22A పెట్టారని ఒక మంత్రి చెప్పినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మౌనంగా ఎందుకున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కతో కలిసి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వాల తీరుపై సీబీఐ ఈడీ విచారణ జరపాలని బీజేఎల్పీ నేత ఎల్లటి మహేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ 1 కోటి ఎకరాల భూములను 22A నిషేధిత జాబితాలో పెట్టి బేరసారాలు నడుపుతున్నారని, యాదగిరిగుట్లోని తన 42 ఎకరాలు కూడా నిషేధిత జాబితాలోకి వెళ్లాయని సాక్షాత్తు ఒక మంత్రి చెప్పడం గురించి ఆయన ప్రస్తావించారు. రాష్ట్రంలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ సహా 24 జిల్లాల్లో ఈ రోజు ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని తెలియజేసింది. కేంద్ర ప్రభుత్వం అవయవ దానాన్ని ప్రోత్సహించడం కోసం జుగ్ జుగ్ జియో కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమం ఎంతో సంతోషకరమని, అవయవ దానం చేస్తే 8 మందికి జీవితం ఇచ్చే అవకాశం ఉంటుందని హనుమకొండకు చెందిన డాక్టర్ విజయలక్ష్మి తెలియజేశారు. నకిలీ వాట్సాప్ ప్రొఫైల్తో 1 కోటి రూపాయలు మోసం చేసిన కేసులో 10 రోజుల్లోనే బాధితుడికి డబ్బు పూర్తిగా రికవరీ చేశామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం రమేష్ చెప్పారు. చీరల సంస్థ యజమాని పేరుతో నకిలీ ప్రొఫైల్ సృష్టించి అకౌంటెంట్ను మోసం చేసి 4 ఆగస్టు తేదీన కరూర్ వైశ్య బ్యాంక్ ఖాతా నుంచి 1 కోటి రూపాయలు బదిలీ చేయించారు.

0: తీసుకున్నారని వివరించారు. లక్నోకు చెందిన దీపక్ కుమార్ను అరెస్ట్ చేసి కూకట్పల్లి కోర్టులో హాజరుపరచగా కోర్టు వేగంగా ఉత్తర్వులు జారీ చేయడంతో మోసపోయిన మొత్తం రికవరీ అయిందని కమిషనర్ తెలియజేశారు. బాల్య వివాహాల నిర్మూలనపై బాల్య వివాహాలు బతుకు ఆగం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రాష్ట బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు మరిపల్లి చంద్ర తెలియజేశారు. తొలి బాల్య వివాహరహిత గ్రామంగా ఎంపికైన రాజన్న సిరిసిల్ల జిల్లా అంకుషాపూర్ను ఆమె సందర్శించారు. పీఎం శ్రీ పాఠశాలల అభివృద్దిపై నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ సమీక్ష నిర్వహించి విద్యార్థులను అన్ని రంగాల్లో ప్రతిభావంతులుగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. ఆంగ్ల భాష నైపుణ్యం కోసం స్పెల్ బీ పోటీలు చేపట్టాలని చెప్పారు. వచ్చే నెలలో సూపర్ ఎల్నీనియో వచ్చే అవకాశం ఉన్నందున ప్రస్తుతం నల్గొండ జిల్లాలో ఉన్న అన్ని రిజర్వాయర్లో 2027 జూన్ వరకు నీటిని తాగునీటి అవసరాల నిమిత్తం నిల్వ ఉంచుకోవాలని రాష్ట ప్రభుత్వం ఆదేశించింది. జిల్లా సాగునీటి ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్ శ్రీనివాసరెడ్డి విషయం తెలియజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి రైతు వేదికలో దేశీయ శిక్షణ పూర్తి చేసుకున్న 39 మంది ఇన్పుట్ డీలర్లకు ఈరోజు జిల్లా కలెక్టర్ అంకిత్ డిప్లొమా సర్టిఫికెట్లు అందజేశారు. జనగామ జిల్లా ధర్మసాగర్ ఖన్పూర్ అశ్వారావుపల్లి రిజర్వాయర్ల కిందన్న పాత ఆయకొట్టు మొత్తానికి సాగునీరు అందే విధంగా పంట కాలువల పునరుద్ధరణ చేసి 2 పంటలకు సాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని స్టేషన్ ఖన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హామీ ఇచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. కేంద్రీయ మంత్రిమండలేన ఏకచత్వారింశదధిక త్రయోదశ సహస్ర కోటి రూప్యకాణాం పంచ పరియోజనాః అనుమోదితాః. యత్ర చతస్రః రేల పరియోజనాః ఏకా రాజమార్గ పరియోజనా వర్తతే. కేంద్రీయ మంత్రి అశ్విని వైష్ణవః అసూచయత్ యత్ సర్వకారేణ ప్రతివర్షం ప్రాయః 30-ధికైకశత అర్బుద అమెరికీ డాలర్ మితం సార్వజనిక నివేశః క్రియతే. యేన సతతార్థిక వికాసః సంవృద్ధ్యతే. సర్వోచ్చ న్యాయాలయః నీట్ యూజీ ప్రశ్నపత్ర గోప్యతాభంగ ప్రకరణాత్ పరం పరీక్షా పరిష్కారే రాధాకృష్ణన సమిత్యాః సంస్తుతీనాం క్రియాన్వయనాయ కేంద్ర సర్వకారస్య ప్రతివచనం ఐచ్ఛత్. కొలంబియా దేశే భీషణ భూకంపేన మృతానాం సంఖ్యా 12-300 యావత్ ప్రవర్ధితా. అపి చ భారతేన ప్రథమ నికష స్పర్ధాయాం శ్రీలంకాదలం 65-100 ధావనాంకైః పరాజితం. అథ వార్తాః విస్తరేణ. ప్రధానమంత్రిణః నరేంద్రమోదినః అధ్యక్షతాయాం సముపవిష్టేన కేంద్రీయ మంత్రిమండలేన అద్య ఏకచత్వారింశదధికత్రయోదశసహస్రకోటిరూప్యకాణాం పంచ ప్రముఖ పరియోజనానాం అనుమోదనం కృతం.
2: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के इस ऐतिहासिक थर्ड टर्म में इंफ्रास्ट्रक्चर के लिए जो बहुत महत्वपूर्ण फैसले लिए गए हैं, जो देश के लिए बुनियादी ढांचा है, देश के लिए एक फाउंडेशन है, वो प्रोजेक्ट्स 62 रेलवे प्रोजेक्ट्स हैं, 38 हाईवे प्रोजेक्ट्स हैं, 12 मेट्रो प्रोजेक्ट्स हैं, ये सारे के सारे स्ट्रेट अवे हमारे मिडिल क्लासेस और यूथ को बेनिफिट करने वाले प्रोजेक्ट्स हैं. इससे नई अपॉर्चुनिटीज बनेंगी.
1: एतासु चतस्रः रेल परियोजनाः एका च राजमार्ग परियोजना समाविष्टा अस्ति. नवदिल्ल्यां मन्त्रिमण्डल उपवेशनानन्तरं प्रसारमाध्यमान् सम्बोधयन् केन्द्रीय सूचना प्रसारण मन्त्री अश्विनी वैष्णवः असूचयत् यत् रेल विभागस्य चतस्रः बहुमार्ग परियोजनाः पश्चिमबंग ओडिशा तमिलनाडु आन्ध्रप्रदेश राज्यानां 8 जनपदान् समावेक्षन्ति. एतासु खड्गपुर భద్రక్ చతుర్థ రేల్ మార్గ, భద్రక్ హరిదాసపుర్ చతుర్థ రేల్ మార్గ, గుమ్మిడి పుండి గుటూర్ తృతీయ చతుర్థ రేల్ మార్గ, సహివ కటక పారాదీప్ తృతీయ చతుర్థ రేల్ మార్గ పరియోజనా సమావిష్టా సంతి. అనేన భారతీయ రేల్ మార్గ సంజాలే ప్రాయ 10-400 కిలోమీటర్ పరిమితస్య నూతన మార్గస్య యోగ భవిష్యతి.
2: पांच बहुत बड़े फैसले लिए हैं. पहले 4 प्रोजेक्ट्स हैं जो कि रेलवे के हैं और पांचवा प्रोजेक्ट हाईवे का है. पहले 4 प्रोजेक्ट में जो हावड़ा से चेन्नई की रूट है, मेन लाइन है, इस मेन लाइन के क्वाड्रुपलिंग के डिसीजंस हैं. और एक है कटक से पैरादीप रेलवे लाइन का क्वाड्रुपलिंग का, 3rd and 4th लाइन. और पांचवा प्रोजेक्ट है मुजफ्फरपुर से सीतामढ़ी होते हुए सोनबरसा एक तक, ये 4-लेन हाईवे बनाने का. टोटल 13,041 करोड़ रूपीज के प्रोजेक्ट आज कैबिनेट ने अप्रूव किए.

0: भी माध्यमैः सर्वकारीय अनुबंध नीतेः कथित विचलनस्य ततः प्राप्तस्य धनस्य विश्वविद्यालयस्य अथवा परिसरस्य कृते संपत्ति निर्माणे कथित उपयोगस्य च विषये वर्तते। लखनऊ नगरे स्थितः मौलाना मोहम्मद अली जौहर परिसरः, यस्य मुख्य न्यासी रूपेण उत्तर प्रदेशस्य पूर्व मंत्री मंडलीय मंत्री आजम खान इत्येषः परिवारस्य सदस्यैः सह कार्यं निर्वहति। रामपुर मंडले मोहम्मद अली जौहर विश्वविद्यालयं सार्वजनिक विश्वविद्यालयं च प्रचालयति। प्रवर्तन निदेशालयेन विज्ञापितं यत् अन्वेषणस्य प्रमुख उद्देश्यं अपराध जनित धनस्य उद्घाटनं वित्तीय अभिलेखानां अथ प्रलेखानां संग्रहणं सर्वकारीय निधेः उपयोगेन सम्बद्धानां डिजिटल साक्ष्याणां प्राप्तिश्च अस्ति। कोलंबिया देशे 4.7 तीव्रतायां भूकंपेन मृतकानां संख्या 12-300 यावत् वर्धिता। प्रायः 11-600 यावत् जनाः व्रणिताः, यस्मिन् 90-200 यावत् जनाः अद्यापि लुप्ताः सन्ति इति सूच्यते। भारतेन प्रथम निकष स्पर्धायां श्रीलंका दलं 65-100 धावनांकैः पराजितम् इति वार्ताः।
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఈ పూట మరియు రేపటి మా ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు తెలుసుకుంటారు. ముందుగా ఈ పూట సాయంత్రం 6:35 చిత్రగీతాలు వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు, మార్కెట్ ధరలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి 7:05 తెలుగులో జాతిస్థాయి వార్తలు. 7:15 మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారం కార్యక్రమంలో చేపల చెరువు నిర్వహణలో పాటించవలసిన యాజమాన్య పద్ధతులు మరియు వాతావరణం ఎల్నీవో ప్రభావం గురించి వివరాలు తెలుసుకుంటారు. అనంతరం బ్లడ్ గ్రూప్ రకాలు ప్రసంగం తెలుసుకుంటారు. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి 8:00 కిన్నరలహరి శ్రోతలు కొన్ని చిత్రగీతాలు. 8:45 సమాచార సంధ్య ఢిల్లీ కేంద్రం నుండి. 9:00 న్యూస్ 9, 9:15 స్పాట్ లైట్. ఇక రాత్రి 9:30 చిత్రగీతాలు వింటారు. అనంతరం 10:00 రాగం తాణం పల్లవి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం అవుతుంది. 10:45 మధురిమ ఆపాత మధుర గీతాలు వింటారు.

ఇక రేపటి మా ప్రసారంలో రేపు ఉదయం 6:10 అంజలి భక్తి గీతాల కార్యక్రమంలో శ్రీ సాయి భక్తి గీతాలు వింటారు. 6:30 సుభాషితం సమర్పణ శ్రీమతి జి ఇందిరాదేవి. 6:35 రైతు సమాచారం కార్యక్రమంలో కుందేళ్ల పెంపకం వివరాల గురించి తెలుసుకుంటారు. 6:55 సంస్కృతంలో వార్తలు. 7:00 జిల్లా సమగ్ర నివేదిక హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 డాక్టర్ సలహాలు కార్యక్రమంలో సీజనల్ జ్వరాలు అవగాహన గురించి డాక్టర్ అజ్మీరా వెంకన్న గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ కొలిపాక శంకర్రావు. మరియు 7:30 అజయ్ ఊర్జా దివాస్ సందర్భంగా ఇంధన వనరులను కాపాడుకుందాం, పుడమి తల్లిని రక్షిద్దాం గురించి కొన్ని వివరాలు తెలుసుకుంటారు. 7:45 గిరిసీమలు గిరిజనుల కార్యక్రమంలో మారుమూల ప్రాంతంలో కూరగాయలు నాటు మొక్కల పెంపకంలో యువత, టేకులపల్లి మండలం కోయగూడెం పంచాయతీ రావులపాడు గ్రామ వాస్తవ్యులు గుంటి రాజేష్ గారితో పరిచయం వింటారు. ఇక ఉదయం 8:00 సమాచార ప్రభాత్ హిందీలో వార్తలు వింటారు. 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు వింటారు. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం తెలుసుకుంటారు. ఇక 9:30 ఏకచిత్ర గానం. 10:00 అడవి తల్లికి వందనం ప్రత్యేక కార్యక్రమం సమర్పణ శ్రీ కె నాగభూషణరావు. అనంతరం 12:10 శాస్త్రీయ సంగీతం కార్యక్రమంలో శోభాగుర్తు గారి గాత్ర సంగీతం వింటారు. 12:30 తెలుగులో జాతిస్థాయి వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి. 12:45 చిత్రగీతాలు వింటారు. 10:12 ప్రాంతీయ వార్తలు. 1:20 వనితాలోకం. ఇక 2:00 మిడ్ డే న్యూస్. 2:15 దుపహార్ సమాచారం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 2:30 కిన్నర లహరి శ్రోతలకు.

చిత్రగీతాలు, 3 గంటల 30 నిమిషాలకు ఏకచిత్ర గానం, 4 గంటలకు చిత్రగీతాలు వింటారు. అనంతరం 5 గంటల 30 నిమిషాలకు జానపద గేయాలు వింటారు. ఇక రేపు సాయంత్రం 6 గంటల 35 నిమిషాలకు ప్రేమ్ కుమార్ బృందం పాడిన జానపద గేయాలు వింటారు. అనంతరం 6 గంటల 50 నిమిషాలకు వ్యవసాయ సూచనలు తెలుసుకుంటారు హైదరాబాద్ కేంద్రం నుండి. 7 గంటల 15 నిమిషాలకు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం, 7 గంటల 45 నిమిషాలకు వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8 గంటలకు కిన్నర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు, 8 గంటల 45 నిమిషాలకు సమాచార సంధ్య, 9 గంటలకు న్యూస్ @9, 9 గంటల 15 నిమిషాలకు స్పాట్ లైట్. ఈ ప్రసారాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9 గంటల 30 నిమిషాలకు అఖిల భారత ప్రాంతీయ జానపద లలిత సంగీతం వింటారు. 10 గంటలకు మధురిమా ఆపాత మధుర గీతాలు వింటారు. ఇవి ఈ పూట మరియు రేపటి మా ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 6 గంటల 35 నిమిషాలు, శ్రోతలు చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి బాస్ చిత్రం కోసం కార్తీక్ సునీత పాడిన పాట.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158.
0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట.
2: తీపి వస్తువు చుట్టూ తిరిగే ఈగలు చేశావే,
3: చీచి చూసి కేలేని మొగుడు బారండా.
0: ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4:00.
4: నా పేరు కట్ల సతీష్, మాది రాంపురం గ్రామం. నాకు నచ్చిన పాట.
5: నా పేరు జొన్నల భాగ్యలక్ష్మి, జొన్నలవారి మోడి గ్రామం నుంచి. నాకు నచ్చిన పాట
6: కరీముల్లా విఎం మంజర్. నాకు నచ్చిన పాట.
7: పేరు సుధారాణి, మాది ఇల్లందు. నాకు నచ్చిన పాట.
8: కొత్తగూడెం బర్మ క్యాంప్ నుండి యాకుప్పాష. నాకు నచ్చిన పాట.
9: నా పేరు శోభారాణి, నున్న గ్రామం నుంచి. నాకు నచ్చిన పాట.
10: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం
0: 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.
10: వాట్సాప్ నెంబర్ 8367576757.
0: వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757.
10: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
11: ముసి ముసి నవ్వుల్లో ముత్యాలు వలుకంగా తొలిసారి నీ చూపు తను వారదాకంగా పొంగిందే నాలో నీ పచ్చి ప్రేమల గంగ.
12: మీరు వింటున్న ఈ పాట బొమ్మరిల్లు చిత్రం కోసం జెస్సీ పాడిన పాట.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 6:50 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతులు వ్యవసాయ సూచనలు వింటారు.
1: రైతు సోదరులకు నమస్కారము. నా పేరు డాక్టర్ గద్దె జ్యోతి, శాస్త్రవేత్త మరియు హెడ్ పూల పరిశోధన స్థానం రాజేంద్ర నగర్ శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నాను. ఈనాటి కార్యక్రమంలో చామంతి సాగుని ఆఫ్ సీజన్లో మనము ఏ విధంగా అధిక లాభాల పరంగా సాగు చేయవచ్చు వాటి గురించి వివరాలు తెలుసుకుందాము. ఆఫ్ సీజన్ అంటే పంట లేని కాలము. ముఖ్యంగా వాణిజ్య పరంగా సాగు చేసే పూల మొక్కల్లో ఈ బంతి, చామంతి, గులాబీ, మల్లె ఇవన్నీ కూడా మనకి జూన్ నుంచి డిసెంబర్ వరకు నాటుకోవచ్చు. సంవత్సరం పొడవుతా కూడా మనకి పూలు లభించే రకాలు కూడా ఈనాడు మనకి మార్కెట్లో కానీ లభ్యం అవుతున్నాయి. అయితే అదేవిధంగా ఈ యొక్క చామంతి మాత్రము రబీ కాలం పంట, అంటే ఇది మనము వర్షాకాలం అంటే జూన్ జూలై నాటుకున్నట్లయితే మనకి దాదాపు అక్టోబర్ నవంబర్లో చలికాలంలో పూత దశకు అనేది వస్తుంది. పూత దశకి వచ్చే ముందు కూడా చామంతి ముఖ్యంగా ఈ యొక్క శాకీయ భాగం అనేది చాలా వరకు ఉండాలి. 2-3 నెలలు శాకీయ భాగంలో ఉంటేనే ఆ యొక్క కొమ్మలు, ఆకులు, రెమ్మలు ఇవన్నీ కూడా ఎక్కువ శాతంలో పూల మొగ్గలు తొడగడం అనేది జరుగుతుంది. కాబట్టి మనము చామంతిలో ముఖ్యంగా ఈనాడు మనకి చాలా డిమాండ్ ఉంటుంది. అంటే కార్తీక మాసం కావచ్చు, చలికాలంలో అంటే మనకి పంటలు మనకి ముఖ్యంగా ఈ బతుకమ్మ కావచ్చు, తర్వాత దీపావళి, అదేవిధంగా క్రిస్మస్, సంక్రాంతి, ఉగాది ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి పండుగలు, పెళ్లిళ్ళ సీజన్లో చామంతి చాలా అందమైన పూల మొక్క. ఇందులో చామంతిలో రకరకాల కలర్స్ కూడా ఉంటాయి. అయితే చామంతిలో వాణిజ్య పరంగా మార్కెట్లో ఎక్కువగా ఈ యొక్క తెలుపు రంగు, పసుపు రంగు, ఆ తర్వాత ఎరుపు రంగు, పింక్, గులాబీ అలాంటి రంగుల యొక్క చామంతులకు కూడా మంచి డిమాండ్ అనేది ఉంటుంది. చామంతి మొక్కల్ని మనము 4 రకాల ఉపయోగాలు ఉంటాయి. ముఖ్యంగా మనము విడిపూల కొరకు మనము ప్రధాన పొలంలో సాగు చేస్తాము. కట్ ఫ్లవర్స్ కోసం కూడా మనం సాగు చేస్తాము. పాలీహౌసెస్లో, హరిత గృహాల్లో కట్ ఫ్లవర్స్ కోసం సాగు చేస్తాము. అదేవిధంగా మనము ఈ యొక్క కుండి మొక్కల్లో, అంటే ఇవాళ పట్టణ ప్రాంతాల్లో పూల మొక్కలు పెంచడానికి స్థలం లేక బాల్కనీలో చిన్న సైజు మొక్కల్ని కూడా మనము పాట్ మమ్స్ అంటారు, వీటన్నిటిని కూడా మనము సాగు చేసుకోవచ్చు. కాబట్టి మనకి కార్తీక మాసంలో ఎక్కువగా ఈ యొక్క చామంతి పూలకి మంచి డిమాండ్ ఉంటుంది. అదేవిధంగా మనకి డిసెంబర్లో సంక్రాంతి వరకు కూడా ఈ యొక్క అయ్యప్ప స్వాముల యొక్క పూజలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క చామంతి పూలకి ఎంతగానో డిమాండ్ ఉంటుంది. చామంతి పూలని మనము ముఖ్యంగా రబీ కాలం అంటే మనకి అక్టోబర్ నవంబర్లో చలికి పూలు ఎక్కువగా పుష్పించడము, ఎక్కువ దిగుబడి, నాణ్యత రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మనము ఒక్కొక్కసారి రైతు సోదరులు జూన్ జూలైలో ఆ యొక్క కటింగ్స్ పెట్టలేనప్పుడు, అంటే పెట్టినా కూడా

వర్షానికి దెబ్బతిని పోవడము, మొక్కలు చాలా సున్నితంగా ఉంటాయి కాబట్టి ఒక్కొక్కసారి అకాల వర్షాల వల్ల కానీ భారీ వర్షాల వల్ల కానీ ఒక్కొక్కసారి ఆ నారుమడి దెబ్బతినడము, లేదంటే ప్రధాన పొలంలో ఒక వారము ఒక నెల వయసు గల మొక్కలు ఈ అధిక వర్షాలకి దెబ్బతినడం అనేది జరుగుతుంది. కాబట్టి ఒక్కొక్కసారి సీజన్ కొంచెం నాటడం లేట్ అవుతుంది. అంటే జూలై ఆగస్టులో వాళ్ళు నాటుకున్నట్లయితే చిన్న మొక్క కూడా చలి తగలంగానే పువ్వులు రావడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే చామంతిలో శాకీయ భాగం తగినంత లేదో, మనం చిన్న మొక్కల్ని లేటుగా నాటడం వల్ల చిన్న మొక్కకే పువ్వు రావడం జరుగుతుంది. అంటే శాకీయ దశ ఆగిపోయి పుష్పించే దశకి మొక్క చలి వల్ల చేరుకుంటుంది. సో అట్లాంటి టైంలో రైతులకి అధిక దిగుబడులు అనేవి రావు. ఎప్పుడైతే శాకీయ భాగం బాగా గుబురుగా కనీసం 2 నెలల శాకీయ భాగం ఉంటే తప్ప మనకి అధిక శాతంలో పూల మొగ్గలు పువ్వులు అనేది రావడం జరుగుతుంది. సో అట్లాంటి టైంలో రైతు సోదరులు ఆ యొక్క ఆఫ్ సీజన్, అంటే పంట లేని కాలంలో కూడా మనము నష్టపోకుండా చామంతిలో పంటను తీసుకోవచ్చు. అదే విధంగా అంటే ఏ రైతులైతే జూన్ జూలై ఆగస్టులో నాటుకోలేకపోయారు, అంటే ఆగస్ట్ సెప్టెంబర్లో లేటుగా చామంతిని నాటడం జరిగితే వాటిని చలికాలంలోకి వాటిని ఓపెన్గా ఉంచకుండా వాటిపైన ఒక బ్లాంకెట్ కావచ్చు, లేదంటే నల్లటి పాలిథిన్ షీట్స్, వాటి అన్నిటిని కూడా ఈ యొక్క ఇనుప చువ్వల ద్వారా ఆ యొక్క బెడ్ల శాల మధ్యలో కూడా మనం ఈ యొక్క కండిషన్స్, అంటే ఇలాంటి పరిస్థితులని మనము ఆ మొక్కల పైన మనము ఈ యొక్క బ్లాక్ పాలిథిన్ షీట్ వాటిని కప్పి వాటి కింద ఎలక్ట్రిక్ బల్బ్స్ అనేవి పెట్టాలి. అంటే ఎక్కువ శాతం ఈ బల్బ్స్ని మనము రాత్రిపూట పెట్టడం వల్ల ఏమవుతుందంటే మొక్కకి ఎక్కువగా వేడి తగిలి చలి నుంచి ఆ మొక్కల్ని సురక్షితంగా ఉంటూ అది పుష్పించే దశకు వెళ్లకుండా అధిక ఉష్ణోగ్రతల వలన ఈ యొక్క పంట మనం లేటుగా నాటినప్పటికీ కూడా పూల మొక్కలు ఇంకా అది చలికాలం రాలేదనే భ్రమలో ఉంటాయి. కాబట్టి ఈ యొక్క బల్బుల నుంచి ఉత్పత్తి అయ్యే ఉష్ణోగ్రతల వలన శాకీయ భాగం బాగా పెరగడం అనేది జరుగుతుంది. సో ఏ రైతులైతే ఈ యొక్క వానాకాలం ప్రభావం వల్ల మొక్కలు డ్యామేజ్ అయినా, ప్లాంటింగ్ అంటే నాటడం డిలే అయినా కూడా ఇలాంటి చిన్న మార్పుని, అంటే వాటిపైన ఈ యొక్క పాలిథిన్ షీట్స్, బ్లాక్ పాలిథిన్ షీట్ని నల్లటి పాలిథిన్ షీట్లను కప్పి దానిల కింద బల్బ్స్ని అమర్చడం వలన మనం కొంతకాలము ఈ యొక్క పుష్పించే దశని డిలే చేసి మంచి శాకీయ పెరుగుదల వచ్చిన తర్వాత ఈ యొక్క బల్బ్స్ని ఆ షీట్ని తీసేసి మనము డిసెంబర్ జనవరిలో కూడా మొగ్గలు వచ్చేలాగా మనము ఈ యొక్క పంటలో ఉండే ఫిజియాలజీ, అంటే పంటల యొక్క గుణాన్ని కూడా మనం మార్చేయచ్చు. అంటే మనకి శీత రబీ కాలంలో, అంటే శీతాకాలంలో రావాల్సిన పూలని మనము డిసెంబర్ జనవరి ఫిబ్రవరికి కూడా మనము డిలే చేసుకొని శాకీయ భాగాన్ని బాగా పెరిగిన తర్వాతనే ఈ యొక్క పుష్పించే దశకి వదిలే విధంగా ఈ యొక్క నల్లటి పాలిథిన్ షీట్లుగా బల్బుల సహాయంతో మనము పంట కాలాన్ని కొంచెం ముందుగా జరుపుకోవచ్చు. అంటే మనకి జనరల్ సాధారణంగా మార్కెట్లో మనకి సెప్టెంబర్ వర్షాలు అయిపోతాయి కాబట్టి చలికాలం అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఈ 4 నెలలు చామంతులు బాగా దొరుకుతాయి. అయితే ఏ రైతులైతే డిలే ప్లాంటింగ్ అంటారు, అంటే లేటుగా ప్లాంట్ చేసిన వాళ్ళు ఈ బల్బుల సహాయం వల్ల ఈ పుష్పించే దశని పోస్ట్ పోన్ చేసి మనము జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ కూడా ఎండాకాలంలో కూడా మనకి మంచిగా పూత దశ వచ్చే విధంగా తగినంత శాకీయ దశని మనము అభివృద్ధి చేసిన తర్వాత షేడ్ నెట్ల కింద అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి కాబట్టి పూలు దెబ్బతినకుండా షేడ్ నెట్లను అమర్చి పంట లేని కాలం, అంటే ఆఫ్ సీజన్లో కూడా మనము మార్కెట్లో పూలని లభ్యమయ్యే విధంగా మనం చేసినట్లయితే మామూలుగా సీజన్లో ఉండే పూలైతే కేజీ 200-250 మ్యాక్సిమం 300 ఉంటాయి. మనము పంట లేని కాలం, అంటే ఆఫ్ సీజన్లో మనం ఈ చామంతులని ఉత్పత్తి చేసి షేడ్ నెట్ల సహాయంతో, బల్బుల సహాయంతో, పాలిథిన్ షీట్స్తో శాకీయ దశని షేడ్ నెట్ సహాయంతో పుష్పించే దశలో మనము అకాలంలో, అంటే పంట లేని కాలంలో మార్కెట్లో ఫ్లవర్స్ లేనప్పుడు పక్క రాష్ట్రాల నుంచి మనము దిగుమతి చేసుకోవడం అనేది జరుగుతుంది. అలా కాకుండా మన పొలంలోనే మనం ఉత్పత్తి చేసినట్లయితే ఆఫ్ సీజన్లో మనం మార్కెట్ ధర ఈజీగా కిలో 500-600 రూపాయలు పోతాయి. కాబట్టి ఇలాంటి చిన్నపాటి మెలకువని పాటించి మనము ఆఫ్ సీజన్లో కూడా చామంతిని మార్కెట్లో పూలు లేని టైంలో కూడా మనము పూలని ఉత్పత్తి చేసి రైతులు ఇంకా డబుల్ రాబడి వచ్చే విధంగా కూడా మనము ప్లాన్ చేసుకోవచ్చు. కాబట్టి చామంతులకి మార్కెట్లో ఎప్పుడు కూడా మంచి గిరాకీ అనేది ఉంటుంది. ఎందుకంటే వీటిలో ఉండే కలర్స్ కావచ్చు, ఆ పూల ఆకారం కావచ్చు, అదేవిధంగా మనకి పండుగలు ఇవన్నీ కూడా నెలకు ఒకసారి ఒక పండుగ ఉండడం వలన కూడా మనము సకాలంలో చామంతి సాగు చేయలేని రైతు సోదరులందరూ కూడా ఈ యొక్క, అంటే ఆఫ్ సీజన్ పంట లేని కాలంలో కూడా మనము మార్కెట్లో లభ్యమయ్యే విధంగా ఈ చిన్నపాటి టెక్నాలజీ, అంటే ఈ యొక్క బ్లాక్ నల్లటి పాలిథిన్ షీట్స్, ఎలక్ట్రిక్ బల్బులు వాటి మీద అమర్చి 2-3 నెలలు తగినంత శాకీయ భాగం పెరిగిన తర్వాత

0: లైట్లు తర్వాత ఈ యొక్క నల్లటి పాలిథిన్ షీట్ తీసివేసి తర్వాత వాటికి ఎండాకాలం ఎక్కువ అవుతుంది. మనకి డిసెంబర్ జనవరి నుంచే ఎండలు మొదలవుతాయి కాబట్టి పూలు చాలా సున్నితంగా ఉంటాయి కాబట్టి వాటి మీద షేడ్ నెట్స్ సహాయంతో డ్రిప్ మల్చింగ్ ద్వారా మనము పూలని మంచి నాణ్యత గలి రబీ కాలంలో యొక్క అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో ఎలాంటి నాణ్యత గల పూలని ఉత్పత్తి చేస్తామో అదే మాదిరిగా షేడ్ నెట్ల సహాయంలో మనము జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ వరకు కూడా విరివిగా ఈ పువ్వులని మార్కెట్లో లభ్యమయ్యే విధంగా మనము ప్లాన్ చేసుకుని ఇంకా సీజన్లో ఉండే పంటల దిగుబడి పంటల రాబడి కంటే కూడా మనము ఆఫ్ సీజన్లో పూలు మన మార్కెట్లో లభ్యమయ్యే విధంగా రైతు సోదరులు ప్లాన్ చేసినప్పుడు వాళ్ళకి డబల్ ద ఇన్కమ్ అంటే 500-600 కేజీ వరకు కూడా పూలు పలకడం అనేది జరుగుతుంది పూల ధర. కాబట్టి ఇలాంటి చిన్నపాటి టెక్నిక్స్ తో రైతు సోదరులు వర్షాకాలంలో నాటుకోలేదు పంట ఫెయిల్ అయిందని దిగులు చెందకుండా ఈ టెక్నాలజీతో వాళ్ళు ఆఫ్ సీజన్ లో కూడా మార్కెట్ లో ఈ పూలు లభ్యమయ్యేలా చేసుకుని మంచి నాణ్యత గల పూలని సరఫరా చేసి మంచి దిగుబడులను రాబడులని సులువుగా సాధించవచ్చు. ధన్యవాదాలు.
1: మీరింతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతులు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈనాటి వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడ్డాయి.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డీఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా బస్తా డీఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డీఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు ఒక చిత్రగీతం.

0: చిత్రగీతం విన్నారు. ఆకాశవాణి సమయం 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు జరిగిన కేబినెట్ సమావేశంలో 13,041 కోట్ల రూపాయలు విలువ చేసే 5 ప్రాజెక్టులను ఆమోదించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ సామర్థ్యం గల మౌలిక సదుపాయాలను అభివృద్ధి పరచడం ప్రభుత్వం లక్ష్యమని రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. దక్షిణ మండలి సమితి సమావేశం రేపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన తమిళనాడులోని మహాబలిపురంలో జరుగుతుంది. గాలి క్రికెట్ టెస్టులో భారత్ శ్రీలంకను 165 పరుగుల తేడాతో ఓడించింది. కేంద్ర మంత్రివర్గం ఈరోజు 4 రైల్వే ప్రాజెక్టులతో సహా 5 ప్రాజెక్టులకు 1 హైవే ప్రాజెక్టుకు ఆమోదం తెలియజేసింది. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన కేబినెట్ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర మంత్రివర్గం ఈరోజు 13,041 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ఆమోదించిందని సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలియజేశారు.
2: पांच बहुत बड़े फैसले लिए हैं. पहले 4 प्रोजेक्ट्स हैं जो कि रेलवे के हैं और पांचवा प्रोजेक्ट हाईवे का है. पहले 4 प्रोजेक्ट में जो हावड़ा से चेन्नई की रूट है, मेन लाइन है, इस मेन लाइन के क्वाड्रुपलिंग के डिसीजंस हैं और एक है कटक से पैरादीप रेलवे लाइन का क्वाड्रुपलिंग का 3rd और 4th लाइन. और पांचवा प्रोजेक्ट है मुजफ्फरपुर से सीतामढ़ी होते हुए सोनबरसा तक ये 4-लेन हाईवे बनाने का टोटल 13,041 करोड़ रूपीज के प्रोजेक्ट्स आज कैबिनेट ने अप्रूव किए.
1: పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని 8 జిల్లాలను రైల్వేకి సంబంధించిన 4 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులు కవర్ చేస్తాయని మంత్రి చెప్పారు. ఖాగ్రాక్పూర్ భద్రక్ 4వ లైను, భద్రక్ హరిదాస్పూర్ 4వ లైను, గుమ్మిడిపూండి గూడూరు 3వ 4వ లైను, కటక్ పరదీప్ 3వ 4వ లైను. దీనివల్ల భారతీయ రైల్వే నెట్వర్క్ దాదాపు 410 కిలోమీటర్ల అదనంగా కలుస్తాయి. 9,450 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఉన్న ఈ ప్రాజెక్టులు 2030-31 నాటికి పూర్తవుతాయని అశ్విని వైష్ణవ్ తెలియజేశారు. పెరిగిన లైన్ సామర్థ్యం రవాణా సౌలభ్యాన్ని గణనీయంగా పెంచుతుందని, దీనివల్ల భారతీయ రైల్వేలకు మెరుగైన నిర్వహణ సామర్థ్యం, సేవల్లో విశ్వసనీయత చేకూరుతుందని మంత్రి చెప్పారు. ఈ ప్రతిపాదిత మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులు దాదాపు 60 లక్షల జనాభా కలిగిన సుమారు 6,448 గ్రామాలకు కనెక్టివిటీని మెరుగుపరుస్తాయి. కుల్దీహా వన్యప్రాణుల అభయారణ్యం, బిత్తర కణిక నేషనల్ పార్క్, మా భద్రకాళి ఆలయం, మా ధమారాయ్ ఆలయం, పంచలింగేశ్వర ఆలయం, పులికట్ సరస్సు, నెలపట్టు అభయారణ్యం, శ్రీ వీరరాఘవ పెరుమాళ్ ఆలయం, ధవళేశ్వర ఆలయం, లలితగిరి వంటి దేశంలోని అనేక ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు ఈ సామర్థ్యాల పెంపుదల వల్ల రైల్ కనెక్టివిటీ మెరుగవుతుంది. బొగ్గు, ఇనుప ఖనిజం, సిమెంటు, ఉక్కు కంటైనర్లు, ఆటోమొబైల్స్, ఆహార ధాన్యాల వంటి వస్తువుల రవాణాకు ఈ ప్రాజెక్టులు అత్యవసర మార్గాలుగా ఉన్నాయి. బీహార్లో 22వ నంబర్ జాతీయ రహదారి ముజఫర్పూర్ సీతామడి సోన్బర్సా సెక్షన్ను 4 లేన్ల స్టాండర్డ్గా అప్గ్రేడ్ చేసేందుకు కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదాన్ని తెలియజేస్తుందని అశ్విని వైష్ణవ్ చెప్పారు. 3,590 కోట్ల రూపాయలకు పైగా మొత్తం మూలధన వ్యయంతో హైబ్రిడ్ అన్యూటీ 3 కింద 82.57 కిలోమీటర్ల మేరకు ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తారని అశ్విని వైష్ణవ్ చెప్పారు. బీహార్లో విస్తరిస్తున్న నేషనల్ హైవే నెట్వర్క్తో దీనికి ఉన్న అనుసంధానం కారణంగా

0: ప్రాజెక్ట్ అత్యంత వ్యూహాత్మక ఆర్థిక ప్రాముఖ్యత కలిగి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. భారత్ ఆర్థిక వృద్ధి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, దేశం 6 నుంచి 8% శ్రేణిలో వృద్ధి చెందుతోందని సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. సామాజిక, డిజిటల్, భౌతిక మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు, సమగ్ర వృద్ధి, తయారీపై బలమైన దృష్టి అనే 4 కీలక రంగాలు ఈ వృద్ధి కథనాన్ని నడిపిస్తున్నాయని ఆయన చెప్పారు.
1: The investment story is very important part of our entire growth journey. From a very minuscule investment that we used to make in our country, the public investment, today we have reached a level where we are making a sustained public investment of $130 billion every year. That much economic activity has helped our country grow in a very sustained manner, generate lots of new employment opportunities, and make sure that the benefits of growth reach every segment of the society.
0: సుస్థిరమైన వృద్ధి ద్వారా ఉపాధి కల్పన పెరిగి సమాజంలో ప్రతి వర్గానికి అభివృద్ధి ఫలాలు అందుతాయని అశ్విని వైష్ణవ్ చెప్పారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఉత్తరప్రదేశ్ జపాన్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ 2026 ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు. ఖర్చుతో లేకుండా అధిక నాణ్యత గల మౌలిక సదుపాయాలు అందించడమే ప్రభుత్వ ప్రాధాన్యత అని రోడ్డు రవాణా రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఈరోజు చెప్పారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ నాణ్యత గల మౌలిక సదుపాయాలను అభివృద్ధి పరచడం లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, అయితే మౌలిక సదుపాయాల అభివృద్ధి నాణ్యత విషయంలో ఎటువంటి రాజీ ఉండదని ఆయన చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన 4వ టన్నెల్స్ అండ్ బ్రిడ్జెస్ కాన్ఫరెన్స్ ను ఉద్దేశించి మంత్రి నితిన్ గడ్కరీ ప్రసంగించారు. మన దేశంలో ఉపాధి వృద్ధిని యువ కార్మికులు ముందుకు నడిపిస్తున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో కొత్త యూనివర్సల్ అకౌంట్ నెంబర్లో 79% మంది 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు వారే ఉన్నారని పల్స్ ఫైనాన్షియల్ ఇయర్ 2026 అనే నివేదిక తెలియజేసింది. ఆ సంవత్సరంలో 57,000 పైగా కొత్త యుఏఎన్లు జనరేట్ అయ్యాయని, అందులో 21 నుంచి 20 సంవత్సరాల వయసు గలవారు 35% పైగా ఉండి అధికారికంగా ఉపాధి రంగంలోకి ప్రవేశిస్తున్న అతిపెద్ద సమూహంగా నిలిచినట్లు నివేదికలో వెల్లడించారు. 2024-25లో కొత్త ఈపీఎఫ్ఓ చందాదారుల్లో దాదాపు 59% మంది 18 నుంచి 20 సంవత్సరాల మధ్య వయసు కలవారేనని, ఇది భారత అధికారిక ఆర్థిక వ్యవస్థకు యువ కార్మికులు పెరుగుతున్న పాత్రను హైలైట్ చేస్తోందని నివేదిక వెల్లడించింది. పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న యువతకు ఉచిత ఆన్లైన్ కోచింగ్ అందించే కార్యక్రమం అమలును సమీక్షించేందుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు ఉన్నత విద్యాశాఖ అధికారులతో సమావేశమయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో చేసిన ప్రకటన ఆధారంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. సదర్న్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా రేపు అధ్యక్షత వహిస్తారు. తమిళనాడులోని మహాబలిపురంలో ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమితిలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు, అలాగే పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్ కేంద్ర పాలిత ప్రాంతాలు సభ్యులుగా ఉన్నాయి. ఈ సమావేశానికి దక్షిణ ప్రాంతానికి చెందిన సభ్య రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, ముఖ్యమంత్రులు, అడ్మినిస్ట్రేటర్లతో పాటు ప్రతి రాష్ట్రం నుంచి ఇద్దరు సీనియర్ మంత్రులు కూడా హాజరవుతారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల స్థాయిలో జోనల్ కౌన్సిల్ ఒక స్థాయి సంఘాన్ని ఏర్పాటు చేసినట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలియజేసింది. రాష్ట్రాలు ప్రస్తావించిన అంశాలను ముందుగా జోనల్ కౌన్సిల్ స్టాండింగ్ కమిటీ పరిశీలనకు సమర్పిస్తారని, అక్కడ చర్చించిన తర్వాత మిగిలిన అంశాలను ఆమోదం కోసం జోనల్ కౌన్సిల్ సమావేశం ముందు ఉంచుతారని ప్రకటనలో పేర్కొన్నారు. పౌరులకు సమాచారం అందించేందుకు వారిని భాగస్వాములు చేయడానికి మాత్రమే కాకుండా వారి సమస్యలను ఆలకించి అర్థం చేసుకోవడానికి తగిన విధంగా స్పందించడానికి సోషల్ మీడియా వేదికలను ఉపయోగించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రభుత్వోద్యోగులకు సూచించారు. సమాచారం వేగంగా ప్రయాణించేటప్పుడు అధికారిక సమాచార ప్రసారానికి విశ్వసనీయత, ప్రజా ప్రయోజనం, ఖచ్చితత్వం మార్గదర్శకం కావాలని ఆమె చెప్పారు. రాష్ట్రపతి భవన్లో ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్, ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ ఆఫీసర్ ట్రైనీలతో సమావేశం జరిపిన సందర్భంగా రాష్ట్రపతి ఈ మాటలు చెప్పారు. అమెరికా సైనిక బలగాలకు సహాయం చేయవద్దని లేదా సహకరించవద్దని పర్షియన్ గల్ఫ్ దక్షిణ తీర దేశాలను ఇరాన్ కోరింది. ప్రాంతీయ స్థావరాల వద్ద జరుగుతున్న సైనిక కార్యకలాపాలను ఇరాన్ నిశితంగా పరిశీలిస్తోందని ఇరాన్ సాయుధ దళాల అధిపతి అయిన జనరల్ అలీ అబ్దుల్లాహి హెచ్చరించారు. అమెరికా ఇరాన్ల మధ్య ఘర్షణ 4వ నెలలో కొనసాగుతున్న తరుణంలో

పశ్చిమాసియాలో తమ సైనిక ఉనికిని తగ్గించుకునే దిశగా అమెరికా తన బలగాల మోహరింపును మదింపు చేస్తున్న సమయంలో ఇరాన్ ఈ హెచ్చరిక జారీ చేసింది. బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీలో మన దేశానికి చెందిన మిక్స్డ్ డబుల్స్ జోడి ధ్రువ్ కపిల తనీషా క్రస్టో న్యూఢిల్లీలో ప్రీ క్వార్టర్ ఫైనల్స్ లోకి దూసుకెళ్లారు. సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి చిరాగ్ శెట్టి కూడా వాకోవర్ లభించడంతో ప్రీ క్వార్టర్ ఫైనల్స్ లో ప్రవేశించారు. అయితే పురుషుల సింగిల్స్ ఆటగాడు లక్ష్య సేన్ విమెన్స్ సింగిల్స్ క్రీడాకారిణి ఉన్నతి కూడా టోర్నమెంట్ నుంచి నిష్క్రమించారు. గాలేలో జరిగిన మొదటి క్రికెట్ టెస్ట్ లో శ్రీలంకపై భారత్ 165 పరుగుల తేడాతో విజయం సాధించింది. రెండు మ్యాచ్ల సిరీస్ లో 1-0 ఆధిక్యంతో భారత జట్టు నిలిచింది. 372 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే ప్రయత్నంలో శ్రీలంక ఈ రోజు 5వ రోజు భోజన విరామం అనంతరం సెషన్లో 206 పరుగులకు ఆల్అౌట్ కావడంతో భారత్ విజయం సాధించింది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి అధ్యక్షతన ఈ వేళ జరిగిన కేబినెట్ సమావేశంలో 13,041 కోట్ల రూపాయలు విలువ చేసే 5 ప్రాజెక్టులను ఆమోదించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ సామర్థ్యం గల మౌలిక సదుపాయాలను అభివృద్ధి పరచడం ప్రభుత్వం లక్ష్యం.

ప్రయత్నంలో శ్రీలంక ఈరోజు ఐదో రోజు భోజన విరామ అనంతరం సెషన్లో 206 పరుగులకు ఆల్అౌట్ కావడంతో భారత్ విజయం సాధించింది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి అధ్యక్షతన ఈ వేళ జరిగిన కేబినెట్ సమావేశంలో 13,041 కోట్ల రూపాయలు విలువ చేసే 5 ప్రాజెక్టులను ఆమోదించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ సామర్థ్యం గల మౌలిక సదుపాయాలను అభివృద్ది పరచడం ప్రభుత్వం లక్ష్యమని రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. దక్షిణ మండలి సమితి సమావేశం రేపు తమిళనాడులోని మహాబలిపురంలో జరుగుతుంది. గాలే క్రికెట్ టెస్టులో భారత జట్టు శ్రీలంకను 125 పరుగుల తేడాతో ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారం.
1: ఈనాటి కార్యక్రమంలో చేపల చెరువు నిర్వహణలో పాటించవలసిన యాజమాన్య పద్ధతులు పరిచయ కార్యక్రమం వింటారు.
2: ఆకాశవాణి రైతు సోదరులకు నమస్కారం. ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం ఈ జిల్లాలలో చుట్టుపక్కల చేపల చెరువులు బాగానే ఉన్నాయి. అయితే పాలేరు మత్స్య పరిశోధన స్థానంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న బి రవీందర్ గారు మన ముందున్నారు. వారిని అడిగి చేపల చెరువులో మరి ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి, అధిక వర్షాలకు అలాగే మరి చేపల చెరువు నిర్వహణ ఏ విధంగా ఉండాలి అనే అనేక విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే అండి రవీందర్ గారు.
3: నమస్తే అండి.
2: సార్, మరి మన చుట్టుపక్కల చేపల చెరువులు బాగానే ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితిలో వర్షాకాలంలో మరి వర్షాలు కూడా బాగానే పడుతున్నాయి. మరి ఈ పరిస్థితిలో ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలంటారు?
3: చేప కల్చర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మనకు రైతుకు ప్రాఫిట్స్ రావాలంటే మెయిన్ ఎస్పెషల్లీ ఒక వాటర్ క్వాలిటీ బాగుండాలి. వాటర్ క్వాలిటీ, ఆ తర్వాత ఫీడ్ మేనేజ్మెంట్, ఆ తర్వాత హెల్త్ మేనేజ్మెంట్, ఈ మూడుతో ముడిపడి ఉంటుంది. రైతుకి సక్సెస్ కావాలన్నా మెయిన్ గా ఈ మూడింటి మీద రైతు అనేవాడు కాన్సన్ట్రేషన్ చేయాలి. సో మన రైతులు ఏం చేయాలంటే ఎస్పెషల్లీ ఫస్ట్ చేపల పెంపకంలో అది ఎలా చెరువు ఎలా తయారు చేయాలి, తర్వాత ఎలా మేనేజ్మెంట్ చేయాలి, ఫీడ్ ఎట్లా వేయాలి, ఎంత పర్సెంట్ వేసుకోవాలి, ఆ తర్వాత ఎస్పెషల్లీ కామన్ గా కొన్ని రోగాలు ఉంటాయి వచ్చేవి, ఆ వచ్చే రోగాలకి ఎలాంటి మెడిసిన్స్ వాడాలి అనేది తెలుసుకోవాలి. ఈ వర్షాకాలం కాబట్టి వరదలకి డివో లెవెల్ పడిపోతూ ఉంటదండి మామూలుగా చెరువులలో. సో డివో లెవెల్ పడిపోతున్నప్పుడు రైతులు రెండు మూడు రకాల దాన్ని మేనేజ్మెంట్ చేయవచ్చు. సో ఎలా మేనేజ్ చేయాలంటే బాగా వర్షాలు వచ్చినప్పుడు బాగా స్టాకింగ్ డెన్సిటీ, ఎస్పెషల్లీ స్టాకింగ్ డెన్సిటీ అంటే సాంద్రత, సాంద్రతను బట్టి కూడా చేపలు చనిపోయే అవకాశం ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఎకరానికి మేము అయితే సైంటిఫిక్ గా 2000 ఏమంటాం, 2000 చేపలు అంటే ఫింగర్లింగ్స్, అడ్వాన్స్ ఫింగర్లింగ్స్ 4 నుంచి 5 లేదా 6 ఇంచెస్ లాగా. మీకు చేపల్లో మూడు దశలు ఉంటాయండి ఎస్పెషల్లీ స్పాను, ఫై ఫింగర్లింగ్, అడ్వాన్స్డ్ ఫింగర్లింగ్. సో మనం ఏం చేయాలంటే రైతులు రైతు వారిగా వాళ్ళకి మంచి బెనిఫిట్స్ రావాలంటే అడ్వాన్స్డ్ ఫింగర్లింగ్స్ లేదా స్టంటెడ్ ఫింగర్లింగ్స్ లేదా దాన్ని 0 సైజ్ అంటారు. కొన్ని చేప పిల్లలు ఏం చేయాలంటే మనం ఒక కొంత ఏరియాలో పెట్టుకుని దాన్ని కేజీ మీద దానికి కావాల్సిన అనుకుంటుంది, రోజు ఒక కేజీ మీద కావాలి దానికి. సో ఆ కేజీ మీద దాన్ని ఇవ్వకుండా ఒక 1/4 కేజీ 1/2 కేజీ లోపల అంటే దాన్ని ఫీడ్ మీద అలవాటు చేసుకుంటూ 1 ఇయర్ ఉంచుతుంది దాన్ని. సో అలా మేత మీద ఉంచడం వల్ల ఏమైతుందంటే చేప గ్రోత్ అనేది తగ్గించబడుతుంది. సో అలా తగ్గించబడిన మేత ఆహారం కొరతతో ఉంటది కాబట్టి అలాంటి చేప పిల్లని మనం సంవత్సరం తర్వాత గ్రోఅట్ కల్చర్ వేసుకోవాలి. సో ఇక్కడ మీకు 4 ఫేజ్లు ఉంటాయి, నర్సరీ, తర్వాత రేరింగ్, తర్వాత గ్రోఅట్. నర్సరీ అంటే మామూలుగా మనం చేప పిల్లలు అదే ఆడ మగ చేపలతో మనం సంతానోత్పత్తి ప్రతిపద జరిపిన తర్వాత 3వ రోజు నీకు పిల్ల తయారైద్ది. సో ఆ పిల్ల సైజ్ స్పాన్ అనమాట, 6 mm నుంచి 8 mm ఉంటది. దాన్ని మనం సిమెంట్ ట్యాంక్ లో గానీ చిన్న చిన్న ఒక 2 గుంటల నుంచి 3 గుంటలు లేదా 4 గుంటల లోపల ఉన్న సైజ్ ఉన్న చెరువులలో దాన్ని స్టాక్ తీసుకుంటే దాన్ని మనం నర్సరీ చెరువులు అంటాం. సో అలా కాకుండా ఒక 25 నుంచి 30 mm అంటే నియర్లీ 1 ఇంచ్ సైజ్ నుంచి పెద్దగా ఉన్న చేపలను 1/2 ఎకరం చెరువుల్లో దాన్ని మనం నీర్ దాంట్లో వేసుకుంటే దాన్ని ఆ సైజ్ ని మనం రేరింగ్ అంటాం. అలా కాకుండా 2 నుంచి 4 ఇంచులు ఆ పైబడి చేపిన పై ఉన్న పిల్లల్ని మనం కమర్షియల్ గా తీసుకోవడానికి తయారు చేస్తాం. సో ఈ చెరువులు మినిమం మీకు 1 హెక్టార్ ఉండాలి మినిమం సైజ్. 1 హెక్టార్ అంటే 2.5 ఎకరాలు మినిమం ఏరియా, అలా ఉంటేనే చేపల గ్రోత్ బాగుంటది. సో

0: ఆ ఏరియాలో వీళ్ళు మన రైతులు ఏం చేయాలంటే బాగా అడ్వాన్స్డ్ గ్రోత్ ఉన్న మేత మీద ఉంచిన పిల్లని మనం అలాంటి చెరువుల్లో వేసుకోవడం వల్ల తొందరగా గ్రోత్ వస్తుంది. వీడిగా అది ఆకలి మీద ఉండదు కాబట్టి తొందరగా మేత లేని తొందరగా గ్రోత్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలా చేసుకుంటే రైతులకి బాగా బెనిఫిట్ ఉంటుంది. ఇంకేం చేయాలంటే రైతులు ఇప్పుడు ఆయనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైతుకి 10 ఎకరాలు ఉంది, 10 ఎకరాలలో ఏం చేయాలి, ఆ పిల్లని ఇప్పుడు నేను చెప్పిన 3 దశలు ఉన్న పిల్లని తీసుకొచ్చి బాగా ఒక 100 గ్రాములు 150 గ్రాములు సైజ్ ఉన్న పిల్లల్ని మళ్ళీ తొందరగా వేసుకుంటే ఇంకా గ్రోత్ ఇంకా అలాంటి పిల్లల్ని 2 క్రాపులు తీయవచ్చు రైతులు. 150 నుంచి 200 గ్రాములు అంటే వేసుకోండి, అవి పిల్ల కొద్ది పెద్దగా ఉంటది కదా. సో అలాంటప్పుడు మనం ప్రతి 6 నెలలకు ఒకసారి పంట తీయవచ్చు వీరైతే 5 నుంచి 6 నెలలు. సో నువ్వు చిన్న పిల్లలు వేసుకుంటే నీకు 8 నుంచి 10 మంత్స్ పట్టిద్ది,
1: టైం పడుతుంది,
0: టైం పట్టిద్ది. ఇంకా చిన్న పిల్ల వేసుకుంటే ఇంకా టైం పట్టిద్ది.
1: రవీందర్ గారు బాగా చెప్తున్నారు, యాజమాన్య గురించి చాలా చక్కగా చెప్పారు. 6 నెలల్లో, 8 నెలల్లో, 10 నెలల్లో ఏ విధంగా ఎలాంటివి వేసుకుంటే ఎలాగా గ్రోత్ వస్తాయని చెప్పారు, బాగానే ఉంది. ఈ అధిక వర్షాలకు ఈ హెల్త్ పరంగా ఎలాంటి డిసీజులు వచ్చే అవకాశం ఉంటుంది ఎక్కువగా?
0: ఇప్పుడు ఈ వర్షాకాలంలో డివో లెవెల్ పడిపోతూ ఉంటుంది. డివో అంటే ప్రాణవాయువు, డిజాల్వ్డ్ ఆక్సిజన్. సో ఈ డిజాల్వ్డ్ ఆక్సిజన్ వర్షాలు బాగా వచ్చినప్పుడు ఎర్లీ మార్నింగ్ ఆఫ్టర్ 3 నుంచి 6 మధ్యలో నీకు డివో మొత్తం పడిపోతూ ఉంటది. సో నేను చెప్పేది ఏంటంటే ఎకరానికి 2000 పోసుకుంటే పెద్ద ప్రాబ్లం ఉండదు. అలా కాకుండా నువ్వు కొంతమంది రైతులు తెలియకుండా ఎకరానికి 5000, 6000, 10000 వేసుకునే రైతులు ఉంటారు. అంటే వాళ్ళు డైరెక్ట్ డిపార్ట్మెంట్ కానీ సైంటిస్ట్ సార్లు కానీ అప్రోచ్ కాకుండా వాళ్ళే వాళ్ళందరూ వాళ్ళే టీవీలో కానీ ఎక్కడ కానీ వాట్సాప్ లో కానీ వేసుకొని చేసుకుంటారు. కావాల్సిన దానికంటే ఎక్కువ వేసుకున్నప్పుడు డివో లెవెల్ పడిపోయినప్పుడు చేపలు చనిపోయే అవకాశం ఉంటుంది. సో దాన్ని మేనేజ్ చేయడానికి మనం ఏం చేయాలంటే కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి, ఆ టాబ్లెట్స్ వేసుకోవాలి. లేకపోతే ఆ మన పడవలు ఉంటాయి కదా, గాలి మరలు ఉంటాయి లేదా పడవలు ఉంటాయి, పడవలను లోపల తోలాలన్నమాట. ఇప్పుడు ఇంజిన్ పడవలు ఉంటాయి కదా, ఇంజిన్ పడవలను కూడా ఇటు తిప్పడం వల్ల లోపల ఆక్సిజన్ అనేది జనరేట్ అయ్యింది ఎర్లీ మార్నింగ్. ఇప్పుడు ఎస్పెషలీ సాంద్రతలు మనం చేపలను స్టాక్ చేసినప్పుడు ఈ డివో లెవెల్ పడిపోయే అవకాశం ఉంటుంది. సో వర్షాకాలం ఎస్పెషల్లీ ఈ డివో లెవెల్ పడిపోకుండా అంటే మనం సాంద్రతలో వేసుకుంటే కంపల్సరీ రైతు అక్కడ కంపల్సరీ చూస్తూ ఉండాలి, 24 అవర్స్ అబ్జర్వేషన్ చేయాలి. ఎస్పెషలీ వర్షాలు పడినప్పుడు ఉదయాన్నే తెల్లారుజామున పోయి చూస్తూ ఉండాలి చెరువులను. ఆ తర్వాత ఎప్పుడైతే చేప 250 గ్రాములు దాటిపోతుందో అప్పుడు ఎస్పెషల్లీ మనకు ఆర్గ్యులస్ అనే రోగం వస్తూ ఉంటుంది. ఆర్గ్యులస్ అంటే పెయిన్ ఉంటాం మనం చేపలలో, సర్వసాధారణంగా వచ్చే కామన్ వ్యాధి అనమాట.
1: అంటే చేప పెరిగే దశలో వస్తుంది ఇది,
0: ఎస్పెషల్ చేప పెరిగే దశలో ఇది ఎక్కువ వస్తుంది. ఎప్పుడైతే చేప 200 గ్రాములు పైబడి పెరుగుతూ ఉంటుందో వాటిలో ఎక్కువ వస్తుంది ఈ పెయిన్. చిన్న సైజు పిల్లలు చాలా రాదు, చిన్న సైజు ఉన్నప్పుడు ఒక్కోసారి శంకుపూత వస్తుంది, శంకుపూత అనేది ఉంటది. సో అది ఎక్కువగా ఎక్కువ వస్తుంది గిల్ ఫ్లూ అనమాట. సో ఆ గిల్ ఫ్లూకి వచ్చినప్పుడు మనం ఆల్బెండజోల్ అనే మెడికల్ ఉంటది మందు, ఆ మందుని 10 ml/kg ఫీడ్ కి వాడుకుంటే అది కంట్రోల్ అవుతా ఉంటది. లేకపోతే పసుపు లేదా సాల్ట్ కలిపి వేసుకుంటే అది కూడా తగ్గే అవకాశం ఉంటది.
1: అంటే ఫీడ్ ద్వారా అందించాలంటారు మెడిసిన్?
0: రకరకాలుగా ట్రీట్మెంట్ ఉంటుంది. ఆల్బెండజోల్ అనేది మెడిసిన్, ఇది వెటనరీ లో కూడా ఎక్కువ వాడుతూ ఉంటారు.
1: అవునవును,
0: దాన్ని కూడా యూజ్ చేయవచ్చు. అలా కాకుండా నేచురల్ వాడాలంటే పసుపు ఉప్పు కలిపి వేయవచ్చు. ఒక ఎకరానికి మీకు వచ్చేసి ఒక 20 నుంచి 30 కేజీలు పసుపు ఉప్పు కలిపి వేసినా కూడా కంట్రోల్ అవుతుంది. చిన్నపిల్లల సైజ్ ఉన్నప్పుడు దగ్గర నుంచి ఎన్ని స్టేజ్ చేపలు అయినా ఇది వచ్చే అవకాశం ఉంటుంది. సో మీకు కామన్ గా వచ్చే వ్యాధి ఏదైనా ఉందంటే అది మీకు చేప పెయిన్ వ్యాధి, ఏ సైజ్ ఉన్న చేపలు అయినా సరే దానికి అటాక్ అయ్యే అవకాశం ఉంటది. అలాంటి దానికి మనం ఏమి చేయాలంటే మనం మార్కెట్ లో డెల్టా మిథ్రిన్ కాంపోనెంట్స్ ఉన్న మందులు రకరకాలుగా ఉన్నాయి, మార్కెట్ లో రకరకాల పేరుతో వస్తా ఉన్నాయి. సో అలాంటి పారాబీట్ అని, పారాలైస్ అని, పారాటఫ్, పారాబీట్ ఇవన్నీ చాలా హైలీ కాస్ట్లీ. సో మనం ఇప్పుడు ఈ రోగాన్ని అరికట్టాలంటే ఎస్పెషల్లీ రైతులు ఒకే రకం మందు కాకుండా మార్చి మార్చి వాడాలి. ఈసారి నేను పారాలైస్ లేదా పారాబీట్ అది వాడాను, నెక్స్ట్ టైం ఏం చేయాలంటే అదే వాడకుండా వేరే
1: ఇంకో మందు
0: వేరే మందు వాడాలి. ఎందుకంటే ఇది కంటిన్యూ ఒకే మందు వాడినా అనుకోండి దానికి రెసిస్టెన్స్ అంటే వ్యాధి నిరోధక శక్తిని పెంచుకుంటది. నేచర్ ఏంటంటే చేప యొక్క శరీరంలో ఉన్న రక్తాన్ని ఇది దీని చూసకాల సహాయంతో మొత్తం పీల్చుకుంటది. ఎప్పుడైతే రక్తాన్ని పీల్చుకున్నప్పుడు ఆటోమేటిక్ ఏమైతుంది, చేప అనేది వీక్ అయిపోద్ది, బాడీ వీక్ అయిపోయి చేప చనిపోయే ఆస్కారం ఉంటుంది. సో బాడీ వీక్ అయిపోయినప్పుడు ఏం చేస్తుంది, అది మేత తినదు చేప, మేత తినకపోతే ఏమైతే ఆటోమేటిక్ గా డెడ్ అయిపోద్ది. ఇలాంటి రోగాలను మనం పసిగట్టాలంటే ప్రతి 15 రోజులు ఒకసారి, 15 నుంచి 20 రోజులు ఒకసారి శాంప్లింగ్ చేయాలి. ఇప్పుడు నా చెరువు ఉంది, ఒక 5 ఎకరాల చెరువు ఉంది, దాంట్లో నేనేం చేయాలంటే ప్రతి 15 రోజులు ఒకసారి ఒక 10 చేపలను తీసుకొని దాన్ని చెక్ చేయాలి. దాని మొప్పలు ఎలా ఉన్నాయి, వాజాలు ఎలా ఉన్నాయి, శరీరం ఎలా ఉంది, ఏమైనా పైన పుండ్లు ఉన్నాయా, అది ఏమైనా ఎర్రటి మచ్చలు వచ్చినాయా. రెడ్ డిసీజ్ అంటాం, ఇంకో వ్యాధి ఉంటుంది రెడ్ డిసీజ్, అది చాలా రేరు వస్తుంది, ఎక్కువ వచ్చేది ఆర్గులసే. సో ఏమైనా కనపడదనుకోండి మన ఇప్పుడు ఎస్పెషల్లీ మీకు అర్థం కావాలంటే మన తలలో

0: పేరు ఉంటదండి, తలలో పేరు అయితే ఎలా ఉంటుందో దీని శరీరం మీద అట్లనే పేరు ఉంటది. బాగా అటాక్ అయిపోతే బాగా కనిపిస్తూ ఉంటది, బాగా ఎక్కువ మొత్తంలో ఉంటే బాగా కనిపిస్తూ ఉంటది, తేలుతూ ఉంటది అది. సో మనం అప్పుడు ఫీడ్ బ్యాగ్, వీళ్ళు రైతులు ఫీడ్ వేస్తారు, కొంతమంది ఫీడ్ ఆ ఫీడ్ బ్యాగ్లలో వేస్తారు, బ్యాగ్లలో కట్టేస్తారు. సో అప్పుడు ఆ బ్యాగ్లను ఏం చేయాలంటే ప్రతిరోజు ఎండబెట్టి మార్చి బ్యాగ్ వేయాలి.
1: ఓహో.
0: ఒకవేళ అది ఉందనుకోండి చెరువులో, సో ఆ ఫీడ్ బ్యాగ్ లోనే ఉండి దాన్ని గుడ్లను పెట్టుకుని దాని సంఖ్యని
1: పెంచుతా ఉంటుంది.
0: పెంచుతా ఉంటది అనమాట. సో అలా పెంచుతా ఉంటే మళ్ళీ చెరువు మొత్తం ఆగమైపోద్ది. సో ఎస్పెషల్లీ చెరువులో మొక్కలు గిక్కలు ఏమైనా ఉంచకూడదు, నీట్ గా ఉంచుకోవాలి. 15 రోజులు ఒకసారి దీన్ని అబ్జర్వేషన్ చేయాలి, వలేసుకోవాలి. వలేసుకొని శాంపిల్ చేయడం వల్ల ఏదైనా చేప ఆరోగ్యంగా ఉందా, ఏదైనా రోగాలు వస్తున్నాయా, బరువు ఎంత వస్తుంది. సో ఆ 10 చేపల బరువు యావరేజ్ నువ్వు వెయిట్ వేసుకుంటావు. వెయిట్ వేసుకుని 15 రోజులకు ఇది ఇంత సైజ్ వచ్చింది, నెక్స్ట్ 15 రోజులకి ఇంత వచ్చింది, నీకు అర్థమవుతుంది. ప్లస్ ఆరోగ్య యాజమాన్యం కూడా నువ్వు దాన్ని నిర్వహించగలుగుతావు ఇలా శాంప్లింగ్ చేయడం వల్ల. మామూలుగా సహజ చెరువులలో పోయే వాళ్ళు ఉంటారు కదా, ఊరు చెరువులు, విలేజ్ ట్యాంక్స్ లో పోయే వాళ్ళు, వాళ్ళకు మత్స్యకారులు వాళ్ళు ఉంటారు, వాళ్ళకి వదలేయడం. ఫర్ ఎగ్జాంపుల్ మీరే స్టార్ట్ చేసుకోండి, మీరే నేర్చుకోవాలన్నమాట.
1: ఏదైనా కంటికి రెప్పలా కాపాడుకుంటేనే ఏ పంట అయినా కానీ మన చేతికి వస్తుంది. అలాగే ఈ మత్స్య పంటలో కూడా, ఈ చెరువు నిర్వహణలో కూడా అలాగే యాజమాన్య పద్ధతులు పాటించాలి అని మీరు చెబుతున్నారు. అయితే ముందస్తుగా రోగాలు, మీరు చెప్పిన పేను కావచ్చు, ఇంకా లేకపోతే మొప్పల్లో వ్యాధి కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ముందస్తుగా రాకుండా, అంటే జీవాలకు కానీ పశువులకు కానీ టీకాలు ఉన్నట్లుగా వీటికి ఏమైనా ముందస్తుగా చేపల చెరువు నిర్వహణలోనే ఏమైనా బాధ్యత చేపట్టవచ్చు అంటారా?
0: గొర్రెల్లాగా అయితే ఎస్పెషల్లీ దీనికి టీకాలన్నీ ఏమి ఉండవండి. అయితే రాకుండా ఏం చేయాలంటే మనం ప్రికాషన్స్ తీసుకోవాలి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని అంటాం మనం. ఏంటంటే ఇప్పుడు ఎస్పెషల్లీ నీకు చేపకు రోగం వస్తే దేనివల్ల వస్తుంది అంటే వాటర్ పొల్యూషన్ వల్ల వస్తుంది ఎక్కువగా. సో మనం చేపల చెరువుల్లో వేసుకునే వాటర్ క్వాలిటీ అనేది మెయింటైన్ చేయాలి. సో మనం తాగే వాటర్ కి ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే టీడీఎస్, మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం టీడీఎస్ మెయింటైన్ చేసుకుంటాం, క్లోరిన్ గానీ టీడీఎస్ గానీ ఇవన్నీ చూసుకొని మనం ఈ రోజులో వాటర్ ప్యూరిఫై ఇవన్నీ వచ్చినాయి చూసుకొని మనం మన ఎలాంటి పిహెచ్ కావాలి, పిహెచ్ ఏ లెవెల్ ఉంటే బాగుంటుంది మన హెల్త్ కి, అన్ని చూసుకొని ఇప్పుడు రకరకాలు తాగుతా ఉంటాం మనం. సో చేపల చెరువుల్లో కూడా ఈ వాటర్ అనేది మరి మురికి కాకుండా దాన్ని చూసుకోవాలి, వాటర్ క్వాలిటీ చూసుకోవాలి. సో వాటర్ లో ఎస్పెషల్లీ 2 రకాల నీటి ప్రమాణాలు ఉంటాయండి, భౌతిక నీటి ప్రమాణాలు, అదే విధంగా రసాయనిక నీటి ప్రమాణాలు. సో భౌతికం అంటే ఏముంటది, ఇప్పుడు మీకు కలరు, తర్వాత డెప్త్, ఆ తర్వాత టెంపరేచర్, ఇవి భౌతికమైనవి. ఆ తర్వాత అది ట్రాన్స్పరెన్సీ, సెచ్యూరిటీస్ తో చూస్తాం మనం. సో ఇవి కాకుండా మిగిలినవి ఏంటంటే పిహెచ్, అమోనియా, నైట్రేటు, తర్వాత కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్ సల్ఫైడ్, ఈ మిగిలినవన్నీ రసాయనిక నీటి ప్రమాణాలు.
1: ఓకే రవీందర్ గారు, చాలా చక్కగా వివరించారు. చేపల చెరువు నిర్వహణలో ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటిస్తే మరి రైతులు అధిక ఆదాయాన్ని పొందవచ్చు అని చాలా విషయాలు తెలియజేశారు. పాలేరులో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న బి రవీందర్ గారు ధన్యవాదాలండి.
2: మీరు ఇంతవరకు చేపల చెరువు నిర్వహణలో పాటించవలసిన యాజమాన్య పద్ధతుల గురించి పరిచయ కార్యక్రమం విన్నారు. కార్యక్రమంలో మరొక అంశం, వాతావరణం ఎల్నినో ప్రభావం, వివరాలు వింటారు.
3: భారతీయ వ్యవసాయం తరతరాలుగా ఒక నమ్మకంపై నడిచింది. అదేంటంటే కాలం వస్తే వాన వస్తుంది, వాన వస్తే విత్తనం పడుతుంది. ఇప్పుడు ఆ నమ్మకమే మారుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఋతుపవనాలు ఆలస్యంగా రావడం, వానల మధ్య విరామం పెరగడం, ఒక్కసారిగా భారీ వర్షాలు కురవడం తరచుగా కనిపిస్తున్నాయి. ఎల్నినో వంటి పరిస్థితులు ఈ అనిశ్చితిని మరింత పెంచుతున్నాయి. అందువల్ల ఇప్పుడు మన ముందున్న ప్రశ్న ఎంత వర్షం పడుతుంది అన్నది మాత్రమే కాదు, వర్షం మనం ఊహించినట్లు పడకపోతే మన వ్యవసాయం ఎలా స్పందించాలి అన్నదే కీలకం. ఈ ఏడాది పరిస్థితులు ఒక హెచ్చరికను సూచిస్తున్నాయి. ఈ ఏడాది జులై 28 నుంచి ఆగస్టు 12 మధ్యకాలానికి సంబంధించిన భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ కరువు అంచనా ప్రకారం దేశంలోని సుమారు 64% వ్యవసాయ విస్తీర్ణం ఏదో ఒక స్థాయి కరువులో ఉంది. అయితే అందులో ఎక్కువ భాగం స్వల్ప కరువు కేటగిరీలో ఉన్నదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో మాత్రం సుమారు 88% వ్యవసాయ విస్తీర్ణంలో కరువు నమోదైంది. గత ఏడాది ఇదే కాలంలో ఇది 21% మాత్రమే. అంటే రాష్ట్రంలో 88% పంట నష్టపోయిందని కాదు, ముందుగానే జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని చెప్పే హెచ్చరిక ఇది. తెలంగాణ

పరిస్థితి కొంత భిన్నంగా ఉంది. రాష్ట్రం మొత్తంగా చూస్తే ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే మెరుగ్గా ఉన్నా కొన్ని ప్రాంతాల్లో తీవ్ర కరువు నెలకొంది. ఖమ్మంలో స్వల్ప విస్తీర్ణం తీవ్ర కరువులో ఉంది. సూర్యాపేట, ములుగు, కుమరం భీం, భద్రాద్రి కొత్తగూడెం, యాదాద్రి భువనగిరి, నాగర్కర్నూలలో తీవ్రమైన కరువు జాడలు నమోదయ్యాయి. అంటే ఎల్నినోను ఎదుర్కొనే విధానం రెండు రాష్ట్రాల్లో ఒకేలా ఉండకూడదు. ఆంధ్రప్రదేశ్కు విస్తృత స్థాయి ముందస్తు సంసిద్ధత అవసరమైతే తెలంగాణకు హాట్స్పాట్ ఆధారిత చర్యలు అవసరం. కృషి విజ్ఞాన కేంద్రాల క్షేత్రస్థాయి అనుభవం మరో ముఖ్యమైన విషయం చెబుతోంది. అనేక ప్రాంతాల్లో ఋతుపవనాల ఆలస్యం 2 వారాల నుంచి 6-7 వారాల వరకు నమోదైంది. రైతులు, కేవీకే శాస్త్రవేత్తలు పరిస్థితిని బట్టి విత్తే తేదీని మార్చడం, పంటను మార్చడం, రకాన్ని మార్చడం వంటి నిర్ణయాలు తీసుకున్నారు. ముందుగా పంట ఎంపికలో మార్పు రావాలి. వర్షం ఆలస్యమైతే ముందుగా అనుకున్న పంటనే ఎట్టి పరిస్థితుల్లోనూ వేయాలనే పట్టుదల ప్రమాదకరం. నేల, మిగిలిన పంట కాలం, అందుబాటులో ఉన్న నీటిని బట్టి కంది, పెసర, మినుము, ఉలవ, చిరుధాన్యాలు, ఆముదం వంటి ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలి. రెండవది స్వల్పకాలిక రకాలు. 3-4 వారాలు ఆలస్యంగా విత్తినా రైతు దీర్ఘకాలిక రకాన్ని వేస్తే చివరి దశలో నీటి కొరత ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే వరి, కంది, పెసర తదితర పంటల్లో తక్కువ కాలంలో కోతకు వచ్చే రకాలు అత్యంత కీలకం. 3వది పడిన ప్రతి వానచుక్కను పొలంలోనే నిలబెట్టుకోవడం. నీటికుంటలు, వాననీటిని ఇంకించే గొడ్డు సాళ్లు, ఆచ్ఛాదన, బోదెలు, కాలువలు, అంతర కృషి, సబ్సాయిలింగ్, డ్రిప్, స్ప్రింక్లర్, రక్షణాత్మక తడులు వంటి చర్యలు రెండు రాష్ట్రాల్లో మంచి ఫలితాన్ని చూపుతున్నాయి. పచ్చిరొట్ట ఎరువులు, పంట అవశేషాలను నేలలో కలపడం సమగ్ర పోషక యాజమాన్యం. అంతర పంటలు, జీవ ఎరువులు, ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ వంటి పద్ధతులు నేలలో తేమ నిల్వ సామర్థ్యాన్ని పెంచుతాయి. ఇకపై రైతుకు కరువు రావచ్చు, జాగ్రత్త అనే సాధారణ సందేశం సరిపోదు. ఈ తేదీలోపు వర్షం వస్తే ఈ పంట, మరో 10 రోజులు ఆలస్యమైతే ఈ రకం, ఇంకా ఆలస్యమైతే ఈ ప్రత్యామ్నాయ పంట అనే నిర్ణయాత్మక సలహాలు కావాలి. ఎల్నినోను మనం ఆపలేం, కాని దానివల్ల వచ్చే నష్టాన్ని తగ్గించవచ్చు. వాన మారినప్పుడు పంటను, రకాన్ని, నీటి వినియోగాన్ని, రైతు నిర్ణయాన్ని మార్చగలిగితేనే భవిష్యత్ వ్యవసాయం నిలబడుతుంది. దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ దేశంలోని 1/3 భూభాగం తీవ్ర వర్షాభావ కరువు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఐఐటి బాంబే ఎకో హైడ్రాలజీ గ్రూప్ చేపట్టిన ఆలిండియా అగ్రికల్చరల్ డ్రాట్ ఫోర్కాస్ట్ అధ్యయనంలో తాజా సమాచారం ప్రకారం వర్షాలు భారీగా పడుతున్న చోట్ల కూడా నేలలో తేమ నిలవడం లేదు. వేగంగా ఆరిపోతున్న తేమ ఉపరితల మట్టిలోని పై 5 సెంటీమీటర్ల లోతులో తేమ వర్షం పడిన వెంటనే పెరిగినప్పటికీ ఆవిరి కావడం వల్ల అంతే వేగంగా ఆరిపోతుంది. సాధారణంగా పంటల వేర్ల వ్యవస్థ విస్తరించే 100 సెంటీమీటర్ల లోతులో తేమ స్థిరంగా ఉంటుంది. కాని తాజా పరిస్థితుల్లో 100 సెంటీమీటర్ల లోతులోనూ తీవ్రస్థాయిలో తేమ, హెచ్చుతగ్గులు, లోటు ఏర్పడుతుందని ఐఐటి బాంబే పరిశోధకుల బృందం గుర్తించింది. వర్షపు నీరు భూమిలోకి ఇంకకుండా ఇంకా వేగంగా కొట్టుకుపోతుండడం, సుదీర్ఘ పొడి వాతావరణం కారణంగా వేర్ల ప్రాంతంలో తేమ వేగంగా అడుగంటుతోంది. రాబోయే వారాల్లో 6 నెలాఖరుకు మన దేశంలో తీవ్రమైన కరువు పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దక్షిణాదిలో 40% భూభాగం కరువు నీడలో ఉంది. దేశంలోనే అత్యధికంగా కరువు బారిన పడిన రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ 72.4% విస్తీర్ణంతో 3వ స్థానంలో ఉంది. వారాల తరబడి నేలలో తేమ కోలుకోలేని స్థాయికి పడిపోయింది. తెలంగాణలో పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ కొన్ని జిల్లాల్లో వర్షాభావ, తేమ కొరత పరిస్థితులు నెలకొన్నాయి. చెదురుముదురు వర్షాలు పంటల వేర్లకు తగినంత తేమను అందించలేకపోతున్నాయి. ఖరీఫ్లో కీలక దశలో ఉన్న వరి, పత్తి, పప్పుధాన్యాలు, నూనె గింజల దిగుబడులపై ఈ తేమ కొరత తీవ్ర ప్రభావం చూపనుంది. రైతులు పంటలను కాపాడుకోవడానికి భూగర్భ జలాలపై ఆధారపడితే రాబోయే

0: రబ్బీ సీజన్కు తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం ఉంది. పంటల ఎంపిక, సాగు ప్రణాళికలపై ఇప్పటినుంచే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
1: మరింతవరకు వాతావరణం ఎల్నినో ప్రభావం వివరాలు విన్నారు. కార్యక్రమంలో మరొక అంశం బ్లడ్ గ్రూప్ రకాల గురించి ప్రసంగం వింటారు.
2: మనిషి శ్వాసించడం ఎంత అవసరమో రక్తం కూడా అంతే ముఖ్యం. శ్వాస ద్వారా మనం పీల్చుకున్న ఆక్సిజన్ను గుండె, మెదడు, ఊపిరితిత్తులు, కిడ్నీలతో పాటు అన్ని అవయవాలకు చేరవేసేది రక్తమే. మరి ప్రమాదాల్లో గాయాల కారణంగా రక్తహీనత ఏర్పడినప్పుడు మహిళల్లో కాన్పు సమయంలోనూ రక్తం ఎక్కించాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడే రక్తదాతల అవసరం ఏర్పడుతోంది. ఒకరి రక్తదానం మరో ముగ్గురికి ప్రాణాలు కాపాడవచ్చు. అందుకే రక్తదానం మహాదానంగా పరిగణిస్తున్నారు. రక్తదాత సుఖీభవ అంటున్నారు. ఎవరైనా పాజిటివ్ రక్తవర్గం కలిగిన వారికి రక్తం ఎక్కించడం అత్యవసరమైతే ఓ పాజిటివ్ రక్తాన్ని నిరభ్యంతరంగా ఎక్కించుకోవచ్చు. అంటే ఏ పాజిటివ్, బి పాజిటివ్, ఏబి పాజిటివ్ గ్రూపులకే ఇది సరిపోతోంది. కానీ నెగిటివ్ వర్గాల వారికి ఓ పాజిటివ్ రక్తం ఎక్కించకూడదు. అలా చేస్తే చాలా ప్రమాదం. రక్తవర్గం పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా రోగి శరీరంలోకి నిర్భయంగా ఎక్కించగలిగే ఏకైక రక్తవర్గం ఓ నెగిటివ్. అందుకే ఈ గ్రూప్ రక్తాన్ని విశ్వదాత వర్గం అని పిలుస్తారు. అంటే ఓ నెగిటివ్ రక్తం అందరి బంధువన్నమాట. అరుదైన రక్తం బాంబే రక్తవర్గం. మహారాష్ట్ర రాజధాని ముంబై నగరంలో 1952లో మొట్టమొదటిసారిగా ఈ రకమైన రక్తాన్ని గుర్తించారు. అందుకే దీనికి బాంబే బ్లడ్ గ్రూప్ అనే పేరు స్థిరపడిపోయింది. దీన్ని డాక్టర్ బెండే అనే వైద్యుడు కనిపెట్టాడు. ఇది 10,000 మందిలో ఒక్కరికి మాత్రమే ఉండే అరుదైన రక్తం. ఈ గ్రూపు వ్యక్తులకు ఇతర ఏ రకమైన రక్తాన్ని ఎక్కించేందుకు వీలుపడదు. కేవలం అదే గ్రూపు రక్తాన్ని మాత్రమే ఎక్కించాల్సి ఉంటోంది. రక్తాన్ని ప్రాసెస్ చేస్తే సాధారణంగా మనం చేసే రక్తదానం ద్వారా సేకరించిన రక్తం బిసి అంటారు. ఎర్ర రక్త కణాలు మనం పీల్చుకున్న ఆక్సిజన్ను శరీరంలోని అన్ని భాగాలకు చేరవేస్తాయి. వీటిని 2 డిగ్రీల నుంచి 6 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య 43 రోజుల పాటు నిల్వ ఉంచవచ్చు. ప్రమాదాలు గుండె, కాలేయం, కిడ్నీ మార్పిడి వంటి శస్త్రచికిత్సల సమయంలో, మహిళలకు కాన్పు సమయంలో రక్తహీనత గలవారికి ఎర్ర రక్త కణాలను ఎక్కిస్తారు. రక్తస్రావాన్ని ఆపే ప్లేట్లెట్స్ కూడా ఉన్నాయి. ప్లేట్లెట్స్ కణాలు రక్తస్రావాన్ని అరికడతాయి. అంటే రక్తం శరీరంలో నుంచి కారిపోకుండా ప్లేట్లెట్స్ అడ్డుపడతాయన్నమాట. పెద్ద ఆపరేషన్లు జరిగినప్పుడు ప్రమాదాల వల్ల రోగికి తీవ్ర రక్తస్రావం అయిన పరిస్థితుల్లో ప్లేట్లెట్స్ను ఎక్కిస్తారు. అంతేకాకుండా క్యాన్సర్, డెంగ్యూ వంటి విషజ్వరాలు వచ్చినప్పుడు కూడా రోగి రక్తంలో ప్లేట్లెట్స్ తగ్గిపోతాయి. ఇలాంటి వారికి కూడా ప్లేట్లెట్స్ ఎక్కించడం అవసరమవుతోంది. 22 డిగ్రీల నుంచి 25 డిగ్రీల ఉష్ణోగ్రత మధ్య ప్లేట్లెట్స్ను 5 రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చు. ప్లాస్మా ద్రవం. కాలిన గాయాల బాధితులకు ఎక్కువగా ప్లాస్మాను ఎక్కిస్తూ ఉంటారు. అగ్ని ప్రమాదాలకు గురైనప్పుడు ఒంటి మీద చర్మం కాలిపోయి మాంసం తేలుతోంది. దీంతో రక్తంలోని ద్రవ పదార్థం ఒంట్లో నుంచి ఆవిరైపోతోంది. ప్లాస్మా శరీరంలో విష పదార్థాలను నిరోధిస్తోంది. కాలినప్పుడు ప్లాస్మా ఆవిరైపోవడంతో శరీరంలో విష పదార్థాలు చేరుకుంటాయి. దీన్నే ఇన్ఫెక్షన్ అంటారు. అంటే ప్లాస్మా తగ్గిపోతే ఇన్ఫెక్షన్స్ పెరిగిపోతాయన్నమాట. ప్లాస్మాను -40 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద 1 సంవత్సరం పాటు నిల్వ చేయవచ్చు. కాలిన గాయాలకు గురైన వారికి, దీర్ఘకాలిక కాలేయ వ్యాధిగ్రస్తులకు ప్లాస్మాను ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. మనిషి రక్తం ఎముకలో మూలుగ నుంచి ఉత్పత్తి అవుతోంది. ఈ విధంగా జనించిన రక్తంలో 8 ప్రధాన గ్రూపులు ఉంటాయి. దీంతోపాటు మరొక అరుదైన గ్రూపు రక్తం కూడా ఉంది. 8 ప్రధాన గ్రూపుల్లో 4 గ్రూపులు పాజిటివ్కు సంబంధించినవి కాగా మరో 4 గ్రూపులు నెగిటివ్కు సంబంధించినవి. మనుషుల్లో సుమారుగా 90% మంది పాజిటివ్ బ్లడ్ గ్రూపులకు చెందినవారే. అందులో ఎక్కువ మంది

0: ఓ పాజిటివ్ కు చెందిన వారు కాగా, రెండో స్థానంలో ఏ పాజిటివ్, మూడో స్థానంలో బి పాజిటివ్, నాలుగో స్థానంలో ఏబి పాజిటివ్ వాళ్లు ఉంటారు. అదేవిధంగా ఏ నెగిటివ్, బి నెగిటివ్, ఏబి నెగిటివ్, ఓ నెగిటివ్ గ్రూపులు కూడా ఉంటాయి. ఈ 8 గ్రూపుల్లో ఏబి నెగిటివ్ గ్రూపు అరుదైనది. ప్రతి 1000 మందిలో 6 మాత్రమే ఈ గ్రూపు వాళ్లు ఉంటారు. ఇక చాలా అరుదైన గ్రూప్ బాంబే బ్లడ్ గ్రూప్.
1: మీరింతవరకు బ్లడ్ గ్రూప్ రకాల గురించి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు జానపద గేయం.

0: మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారం విన్నారు.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 7:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.

0: నాయకుడు వికసిత్ భారత్. ఈనాటి కార్యక్రమంలో ప్రగతికి సోపానం ఎస్కేయు అటల్ ఇంక్యుబేషన్ సెంటర్, ఈ అంశం గురించి సీఈఓ డాక్టర్ సి చంద్రమౌళి గారితో పరిచయం పెట్టారు. పరిచయకర్త శ్రీ ఏ హేమలతరాజు, నిర్వహణ కె శృతి ప్రియాంక గారు.
1: ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రగతికి సోపానం ఎస్కేయు అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ సీఈఓ డాక్టర్ సి చంద్రమౌళి గారితో పరిచయం.
2: భారత ప్రభుత్వం ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో ప్రజలకు చాలా పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో మహిళలు, రైతులు, విద్యార్థులు, పారిశ్రామిక రంగాల వారు కూడా భాగస్వాములైనారు. ఇదే విధంగా నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో అటల్ ఇంక్యుబేషన్ సెంటర్లు కూడా దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఒకటి మన అనంతపురం జిల్లా శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఉంది. మరి దానికి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా సీఈఓగా డాక్టర్ సి చంద్రమౌళి గారు ఉన్నారు. వారిని ఈరోజు ఆకాశవాణి స్టూడియోకి ఆహ్వానించాం. మరి అటల్ ఇంక్యుబేషన్ సెంటర్లు అంటే ఏమి, అవి ఎవరి కోసం పనిచేస్తూ ఉన్నాయి, ఎవరెవరికి ఉపయోగపడుతున్నాయి, దానివల్ల ప్రజలు ఏ విధంగా లబ్ధి పొందుతున్నారు అన్న విషయాలు వారిదైన మాటల్లో మనకు తెలియజేస్తారు. నమస్కారం అండి డాక్టర్ సి చంద్రమౌళి గారు.
3: నమస్కారం అండి.
2: చంద్రమౌళి గారు, అసలు అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ అంటే ఏమంటారు?
3: సార్, అటల్ ఇంక్యుబేషన్ సెంటర్స్ సో ఇది వచ్చేసి అటల్ ఇన్నోవేషన్ మిషన్ అన్న ఒక యూనో బాడీ ద్వారా ఇది నిర్మితమై ఉన్నాయి. సో దేశంలో మొత్తము అటల్ ఇంక్యుబేషన్ సెంటర్స్, అటల్ కమ్యూనిటీ ఇన్నోవేషన్ సెంటర్స్, ఇవి రెండు కలుపుకొని 100కు పైగా ఉన్నాయి. ఇక్కడ ఏం చేస్తామంటే, మేము ఎవరైనా సరే ఒక ఐడియాతో మా దగ్గరికి వస్తే ఆ ఐడియాను ఎలాగ ఇన్నోవేషన్గా మనము మలుచుకోవాలి, ఆ ఇన్నోవేషన్ని మలుచుకోవడమే కాకుండా దాన్ని ఒక ప్రోడక్ట్గాను లేదా సర్వీస్గాను ఎలా మీరు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, ఎలా దాన్ని డెవలప్ చేస్తారు, దానికి కావాల్సిన సపోర్ట్, ఇవన్నీ కూడా ఇంక్యుబేషన్ సెంటర్స్లో ప్రొవైడ్ చేస్తారు. ప్రోడక్ట్ సర్వీస్ వచ్చిన తర్వాత వీటిని మార్కెట్లోకి ఎలా తీసుకెళ్ళాలి, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, సేల్ ఎలా చేసుకోవాలి, సేల్ చేసిన తర్వాత ఎలా స్థిరపడాలి ఆ బిజినెస్ అన్న దాని మీద వర్కౌట్ చేస్తాము, మేము సపోర్ట్ చేస్తాం. అంతేకాకుండా స్థిరపడిన తర్వాత స్కేల్ ఎలా చేయాలి, అంటే ఇంకా నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్ళాలి. ఈ నెల మన 10 లక్షలు ఆదాయం వస్తుంది నా బిజినెస్ ద్వారా, నా ప్రోడక్ట్స్ సేల్ అవుతున్నాయి, ఒక 10 లక్షల ఆదాయం వస్తుంది. నెక్స్ట్ 6 నెలల తర్వాత నాకు 1 కోటి రూపాయలు ఎలా రావాలి నెలకు, ఎలా చేయాలన్నది స్కేల్ అంటాం అన్నమాట. ఆ స్కేలింగ్ కూడా ఎలా చేయాలన్నది ఇక్కడ మేము సపోర్ట్ చేస్తాం. ఇందులో వచ్చేసి ఫస్ట్ ఐడియాతో వచ్చినప్పుడు ఐడియా వ్యాలిడేషన్ ఎలా చేయాలి, దాని తర్వాత దానికి టెక్నాలజీ సపోర్ట్, ప్రోటోటైప్ సపోర్ట్ కావచ్చు, ఆ ప్రోటోటైప్ డెవలప్ చేయాలంటే ఫండింగ్ సపోర్ట్ కావచ్చు, లేదంటే ఎవరైనా ఎక్స్పర్ట్ ద్వారా దానికి ఒక గైడెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. దాని తర్వాత మార్కెటింగ్ వెళ్ళాలంటే మార్కెటింగ్ ఎక్స్పర్ట్తో కూడా గైడెన్స్ కావాలి, దానికి డిఫరెంట్ ఛానల్స్ కావాలి, నేషనల్ లెవెల్ మార్కెటింగ్ చేస్తామా, ఇంటర్నేషనల్ లెవెల్ మార్కెటింగ్ చేస్తామా అన్నది మనము క్లుప్తంగా అక్కడ వాళ్ళ ప్రోడక్ట్ని బట్టి వాళ్ళ సర్వీస్ని బట్టి మనము ఆలోచింపజేసి అది ప్రొవైడ్ చేస్తామన్నమాట. సో ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్లో ఉన్న డిఫరెంట్ వ్యక్తులకు మనము ఈ సర్వీసెస్ అనేది, సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తామండి. అంతేకాకుండా వర్కింగ్ స్పేస్ ఉంటుంది మన దగ్గర, ఆ వర్కింగ్ స్పేస్ కూడా మనము ప్రొవైడ్ చేస్తాం. ప్లస్ ల్యాబొరేటరీ సపోర్ట్ ఉంటుంది, ప్రోటోటైప్ ఫెసిలిటీ, సో టెక్నాలజీ, 3D ప్రింటర్స్ అంట, వర్క్షాప్ అంట, ఫుడ్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ, సో ఇలాంటివన్నీ కూడా మనము సపోర్ట్ చేస్తాం.
2: సరే చంద్రమౌళి గారు, ముఖ్యంగా ఇవి విద్యార్థులకు అలాగే ఇన్నోవేటర్లకు మరియు MSMEలకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయంటారు?
3: సార్, ఫస్ట్ విద్యార్థులు తీసుకుంటే ఇక్కడ మనము 2 కేటగిరీస్గా తీసుకుంటాం. ఒకటి వచ్చేసి స్కూల్ విద్యార్థులు,

0: ఇంకొకటి వచ్చేసి కాలేజ్లో చదువుతున్న విద్యార్థులు. సో ఫస్ట్ వచ్చేసి స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు మనం ముఖ్యంగా ఏంటంటే అటల్ ఇన్నోవేషన్ మిషన్ వారు అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అని చెప్పి ప్రవేశపెట్టారు. అవి భారతదేశం మొత్తంలో 10,000 అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఉన్నాయి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్కూల్లోనే ఒక గదిలో ప్రతి స్కూల్కి ఒక 20 లక్షలు వాళ్ళు స్పాన్సర్షిప్ చేస్తారు. ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఫండ్ ఇస్తారు అనమాట, గ్రాంట్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఆ పర్టికులర్ గదిలో వీళ్ళు ఏదైనా వాళ్ళకు ఒక ఆలోచన ఉండి మేము ఏదైనా దాన్ని కొంచెం ఇంప్లిమెంట్ చేయాలి అంటే క్లాస్ రూమ్లో నుంచి అటల్ టింకరింగ్ ల్యాబ్కి వెళ్ళి వాళ్ళు దాన్ని టింకర్ చేసి దాన్ని ఆ మైండ్ సెట్ ఏదైతే మేము ఆలోచిస్తున్నామో ఆలోచన కరెక్ట్ లేకపోతే రాంగ్ అని తెలుసుకోవడానికి ఈ టింకరింగ్ స్పేసెస్ అనేది ఉపయోగపడతాయి. ఇక్కడ ఏమవుతుందంటే ఆ పిల్లల్లో ఉన్న ఇన్క్విజిటివ్నెస్, క్వశ్చనింగ్ నేచర్, ఏదో కొత్తది తెలుసుకోవాలి మేము అన్న ఒక ఇది ఉంటుంది కదండి మనకు చిన్నప్పుడు, దాన్ని అలాగే ప్రిజర్వ్ చేయడానికి ఈ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అనేవి ఉపయోగపడతాయి. ఈ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ లేకపోతే స్కూల్లో స్టూడెంట్స్కు ఈ పర్టికులర్ ఆలోచన శక్తిని ఏదైతే ఉందో దాన్ని అలాగే ప్రిజర్వ్ చేయడానికి అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ వారు సపరేట్గా ఈ స్కూల్స్కి సపరేట్ ప్రోగ్రామ్స్ అనేటివి చేస్తాము. సంవత్సరం పొడవునా ఈ ప్రోగ్రామ్స్ అనేటివి ఉంటాయన్నమాట. మా టీం ఉంటుంది, మా టీం నెలకు ఒకసారి వెళ్తుంది కొన్ని స్కూల్స్కి, అక్కడ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడము, టీచర్స్ కూడా ట్రైనింగ్ ఇవ్వడము, ఎలాగే ఈ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ని రన్ చేయాలి వీటన్నిటినో కూడా మేము భాగస్వాములు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు సమగ్ర శిక్ష అలాగే యూనిసెఫ్తో కలిసి మేము అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ వారు మేము కన్సార్షియం మెంబర్స్ అనమాట. మన దగ్గర 450+ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. వీటికి కూడా మేము సపరేట్గా ఒక ప్లాన్ వేసుకొని డిఫరెంట్ టెక్నికల్ ఏజెన్సీస్తో వర్క్ చేస్తున్నాం. ఇది స్కూల్ లెవెల్లో వాళ్ళ ఆలోచన విధానం అలాగే ఉండాలి. నెక్స్ట్ లెవెల్ కాలేజ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ పర్టికులర్ ఇన్నోవేషన్ మైండ్ సెట్ అనేది అలాగే ప్రిజర్వ్ చేయడానికి ఉపయోగపడుతుంది ఇది. ఇప్పుడు కాలేజ్లో ఉన్న విద్యార్థుల గురించి మనం మాట్లాడితే కాలేజ్లో ఉన్న విద్యార్థులు కూడా ఏమవుతుందంటే వాళ్ళకు కూడా చాలా ఆలోచనలు ఉంటాయి. మేము ఏదో ఒకటి చేయాలి డిఫరెంట్గా అన్నది మనం ఒక 100 మంది స్టూడెంట్స్కి చెప్తే అందులో ఒక 5-10 మంది బయటకు వస్తారనమాట. సరే నేను ఏదో కొత్తగా చేయాలి, నేను ఏదైతే కొత్తగా చేస్తున్నానో అది బయటికి వెళ్ళి మార్కెట్లోకి రిలీజ్ కావాలి, అది ప్రోడక్ట్ కావచ్చు సర్వీస్ కావచ్చు అన్న ఆలోచన ఉన్న వాళ్ళు విద్యార్థులు ఉంటారు కాలేజ్ లెవెల్లో. ఇలాంటి వాళ్లకు ఇదేంటంటే గిన స్కూల్ విద్యార్థులకు మైండ్ సెట్ గురించి మనం మాట్లాడుతున్నాం, కాలేజ్ విద్యార్థులకు వచ్చేసరికి బిజినెస్ గురించి మాట్లాడతాం. ఈ బిజినెస్ చేయాలంటే ఏం చేయాలా, వాళ్ళ ఐడియాని వ్యాలిడేట్ చేయాలా, టెక్నాలజీ సపోర్ట్ ఇవ్వాలా, దాని తర్వాత వాళ్ళకి బిజినెస్ ఇన్కార్పొరేషన్ చేయాలా, తర్వాత వాళ్లకు మార్కెట్లోకి వెళ్ళి ఎలా నువ్వు ఆ ప్రోడక్ట్ని లేదా సర్వీస్ని అమ్మాలి అనేది నేర్పించాలి. ఇలాగా ఈ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో ఉన్న స్టూడెంట్స్కు మా దగ్గర ఒక సపరేట్ ప్రోగ్రామ్ ఉంది, దాని పేరే అకాడమిక్ పార్ట్నర్షిప్ మోడల్. మేము ఇలాగా ఒక 50 హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ థ్రూఅవుట్ ఇండియాలో సపోర్ట్ చేస్తున్నాం. ఇందులో నుండి ముఖ్యమైన విషయం ఏంటంటే 12 ఇంక్యుబేషన్ సెంటర్లు మేము ఇప్పటికీ ఎస్టాబ్లిష్ చేశాం ఈ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో. ఎందుకంటే ఇది మా పని కాదు అని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉంటారు, బట్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో ఇది చాలా వినూత్నమైన కార్యక్రమం మేము చేస్తుంది. ఇందులో వచ్చేసి 4 ఇంక్యుబేషన్ సెంటర్లు మంగళూరులో చేసాం, మంగళూరు ఎక్కడో కోస్టల్ కర్ణాటక రీజన్ లో చేసాం,
1: చాలా దూరం.
0: అక్కడ మాకు ఒక పార్ట్నర్ ఉన్నారు, వాళ్ళ ద్వారా ఇది చేసామన్నమాట. ఇక్కడ ఆంధ్రాలో తెలంగాణలో మిగతా 8. కమింగ్ టు ద ఎంఎస్ఎంఈస్ వారు ఏంటంటే గిన ఎంఎస్ఎంఈస్ అందరూ కూడా ఏం చేస్తారంటే సార్, వెరీ బిజీ పీపుల్. వాళ్ళందరూ ఏంటంటే మేము ఒక రా మెటీరియల్ తెచ్చుకుంటాము, మధ్యలో మిషనరీ ఉంటుంది, ప్రాసెసింగ్ చేస్తాము లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము, బయటకు వచ్చిన ప్రోడక్ట్ని మేము బ్రాండింగ్ చేసుకుంటాము, మేము మార్కెట్లోకి వెళ్ళి అమ్ముతాం. ఇది రెగ్యులర్ ప్రాసెస్
1: ఎంఎస్ఎంఈలకు
0: చాలా వరకు ఎంఎస్ఎంఈలకు ఇది రెగ్యులర్ ప్రాసెస్. కొంతమంది ఎక్స్పోర్ట్ కూడా చేస్తారు, ఓకే. సో కొంతమంది డిఫరెంట్గా వర్క్ చేస్తూ ఉంటారు, సర్వీసెస్లో ప్రోడక్ట్లో ఇలాగ చాలా వర్క్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఎంఎస్ఎంఈస్ ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళ యొక్క ప్రాసెస్లో, నేను చెప్పిన ప్రాసెస్లో చాలా ప్రాబ్లమ్స్ అనేటివి ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేసి వాళ్ళకు కూడా ఆ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేస్తారు త్రూ మన స్కూల్ ఇన్నోవేటర్స్ కావచ్చు లేకపోతే కాలేజ్ ఇన్నోవేటర్స్ కావచ్చు, వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఎవరైనా ఐడియా ఉంది అని స్కూల్ స్టూడెంట్స్ కానీ లేకపోతే కాలేజ్ స్టూడెంట్స్ కానీ వస్తే వాళ్ళని సపోర్ట్ చేయొచ్చు, సరే నా దగ్గర ఐడియా లేదు నేనేం చేయాలని వచ్చినప్పుడు దానికి ఇదొక మార్గం, ఎంఎస్ఎంఈల దగ్గర ఉన్న ప్రాబ్లమ్ని తీసుకోవడము,

0: వీళ్ళకు కనెక్ట్ చేయడము ఒక ఐడియా. తాను హ్యాకథాన్ ఆర్గనైజ్ చేస్తాము, వాళ్ళకి కనెక్ట్ చేసి ఇక్కడున్న టెక్నాలజీ కాలేజ్లో లేదా స్కూల్స్లో వాళ్ళు ఏదైతే టెక్నాలజీ డెవలప్ చేస్తారో మరి తిరిగి అది ఎంఎస్ఎంఈలకు చేరవేసేటట్టు చేస్తాం అన్నమాట.
1: సరే చంద్రమౌళి గారు, మరి రైతులకు గ్రామీణ మహిళలకు ఏ విధంగా తోడ్పాటును అందిస్తుందంటారు?
0: సార్, ఇది చాలా మంచి క్వశ్చన్ యాక్చువల్లీ. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన అద్భుతమైన టెక్నాలజీ తీసుకొచ్చి నేను ఒక 100 స్టార్టప్లు ఇక్కడ నేను తయారు చేసినా సరే, నాకు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే దేశానికి వెన్నెముక అయినటువంటి రైతులకి మనం ఏం చేస్తున్నాం, మహిళలకు మనం ఏం చేస్తున్నాం అన్నది చాలా ముఖ్యమైన విషయం. వీళ్ళే కాదు, డిఫరెంట్ కమ్యూనిటీస్ ఉన్నాయి ఇంకా మనకు. సార్, రైతుల దగ్గరకు వచ్చేసరికి రెండు మార్గాల్లో మనం సపోర్ట్ చేస్తున్నాం. ఒకటి ఏంటంటే సార్, రైతులు ఏదైతే వాళ్ళు పండిస్తారో
1: ఉత్పత్తులు
0: ఆ ఉత్పత్తులను వాళ్ళు ఏదైతే ఇప్పుడు సంపాదిస్తున్నారో దాన్ని డబుల్ ఎలా చేయాలి, డబ్లింగ్ ఎలా చేస్తాం అంటే, మనకి ఇక్కడ రాయలసీమలో తీసుకుంటే ఎక్కువ వేరుశనగ పంట ఉండేది మనం, మిల్లెట్స్ ఉంటాయి. ఓకే, సో ఈ పంటలను మనము మీరు డబుల్ ఎట్లా సంపాదించవచ్చు వీటి నుంచి అన్నది మేము సపోర్ట్ చేస్తాం. ఎలా అంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ వేరుశనగ వాళ్ళు ఉన్నారనుకోండి, మా దగ్గర ఫుడ్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ ఉంది. ఏం చేస్తాము, మేము రీసెంట్గా జేఎన్టీ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి అటల్ ఇంక్యుబేషన్ సెంటర్, ఎస్కే యూనివర్సిటీ అండ్ జేఎన్టీ వాళ్ళు అందరూ కలిసి ఒక ఫుడ్ ప్రాసెసింగ్ ఫెసిలిటీని మా ఇంక్యుబేషన్ సెంటర్లో మేము రెడీ చేసాము. ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు ఈ వేరుశనగ రైతులు ఎవరైతే ఉన్నారో మీకు ట్రైనింగ్ ఇస్తాం, రండి అని తీసుకొచ్చి ఈ మిషనరీ దగ్గర కూర్చోబెట్టేసి మీ వేరుశనగని దీంట్లో వేయండి, అందులో నుంచి నూనె వస్తుంది, పక్కన చిక్కీ వస్తుంది. నూనె వచ్చిన దాన్ని నువ్వు చెనిక్కాయ అమ్మితే ఎంత రేట్ వస్తుంది? 55-80 రూపాయలు వస్తుంది. అదే నువ్వు నూనె తీసి నూనె నమ్మితే
1: ఎక్కువ వస్తుంది,
0: చాలా ఎక్కువ వస్తుంది, 350-400 రూపాయలు కేజీ వెళ్తుంది. అఫ్ కోర్స్ ఎక్కువ చెనిక్కలు కావాలి. దాంతోపాటు పక్కన చిక్కీ వస్తుంది, దానికి కొంచెం బెల్లం వేసేసి మీరు చిక్కీ తయారు చేసేసి అమ్మచ్చు. ఇలాగ డిఫరెంట్ పద్ధతుల్లో ఏం చేస్తామంటే వాళ్ళ యొక్క ఇన్కమ్ని ఎట్లా డబుల్ చేస్తాం మనము అన్నది చూస్తాం. ఇలాగ వేరుశనగ కాదు, టమోటా కావచ్చు, లేకపోతే ఇంకొక పంట కావచ్చు, ఇలా వీటందరికీ కూడా మనం
1: రైతులు పండించే ఉత్పత్తులు
0: ఏవైనా కావచ్చు ఇలా సపోర్ట్ చేస్తాం. సే ఫర్ ఎగ్జాంపుల్, సార్ నాకు కాఫీ బిజినెస్ చేయాలని ఉంది, కానీ కాఫీ బిజినెస్ ఎలా చేయాలో మాకు తెలియదు సార్ అని చెప్పి ఎవరైనా ఇచ్చారనుకో, ఈ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ కాఫీ బోర్డులో ఉంది ఒకటి కర్ణాటకలో బెంగళూరులో, మా దగ్గర 101 అటల్ ఇంక్యుబేషన్ సెంటర్స్ ఉన్నాయని చెప్పాము కదా, మేమందరూ మాకు ఇంటర్నేషనల్ నెట్వర్క్ ఉంది మా దగ్గర. మేమేం చేస్తాము, ఈ కాఫీ నువ్వు బిజినెస్ చేయాలా, సరే నేను అక్కడికి పంపిస్తా, వారంలో అక్కడ ఉండు, అక్కడ స్పేస్ ఇప్పిస్తా, ట్రైనింగ్ ఇప్పిస్తా, నువ్వు వర్క్ చేయి, తర్వాత వచ్చి ఇటు బిజినెస్ పెట్టుకోను, నీకు దానికి కావాల్సిన టెక్నాలజీ మిషనరీ అన్నీ కూడా అక్కడ నుంచి నేను సపోర్ట్ చేయిస్తా. ఓకే, ఇంకొకరు వస్తారు, సరే నేను డైరీలో కొంచెం వినూత్నంగా నేను చేయాలి, నాకు ఫస్ట్ డైరీ టెక్నాలజీస్ తెలుసుకోవాలని. సేమ్ డైరీ టెక్నాలజీ ఏదైతే మనకు బెంగళూరులో ఉందో అక్కడికి పంపిస్తాను. అలాగ టెక్స్టైల్స్కి సంబంధించి నిఫ్ట్ తిరుపూర్, అక్కడ ఒక ఇంక్యుబేషన్ సెంటర్ ఉంది. ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ సెక్టార్స్కి సంబంధించిన సపోర్ట్ అన్నది మేమే అన్ని ఇస్తామని చెప్పాం సార్. మాలాంటి ఇంక్యుబేషన్ సెంటర్స్ 100 ఉన్నాయి, అక్కడికి మేము సపోర్ట్ తీసుకొని ఆ నెట్వర్కింగ్ అన్నది చేస్తాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. మహిళలకు కూడా సపరేట్గా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి సార్. ఉమెన్ ఎంటర్ప్రినర్షిప్ ప్రోగ్రామ్ అని మా దగ్గర నారీ ప్రూనర్ అని ఒక ప్రోగ్రామ్ ఉంది. నారీ అంటే ఉమెన్, ప్రూనర్ అంటే ఎంటర్ప్రూనర్లో నుంచి ప్రూనర్ తీసుకున్నమాట. అట్లా నారీ ప్రూనర్ అని ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేస్తున్నాం సార్. సో ఇది కూడా అంతే, ఒక వారం రోజులు ట్రైనింగ్ ఇస్తాము, వాళ్ళకి డిపిఆర్ ఎలా రాయాలి, లోన్ స్కీమ్, లీడ్ బ్యాంక్ ఇక్కడ కెనరా బ్యాంక్ ఉంటుంది ఆ వాళ్ళతో ఎట్లా కొలాబరేట్ కావాలా, అక్కడ నుంచి సర్టిఫికేషన్స్ వస్తే వాళ్ళకి లోన్ ఎలా వస్తుంది, ఇవన్నీ కూడా మేము నేర్పిస్తాం. ఈ సందర్భంగా నేను ఒక గ్రేట్ అచీవ్మెంట్ అని చెప్పాలి మన అనంతపురంకు, మన ఎస్కే యూనివర్సిటీకు అచీవ్మెంట్ గురించి కూడా షేర్ చేసుకుంటాను. ఇద్దరు గ్రాస్ రూట్ ఇన్నోవేటర్స్ ఎవరైతే అటల్ ఇంక్యుబేషన్ సెంటర్స్లో ట్రైనింగ్ తీసుకొని మెంటరింగ్ తీసుకొని వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేస్తున్నారో అలాంటి ఒక ఇద్దరు గ్రాస్ రూట్ ఇన్నోవేటర్స్కు 31st మన ఇది జరిగింది సార్. ఇది నాకు కూడా ఇన్విటేషన్ వచ్చింది, నేను కూడా వెళ్ళాను. రాష్ట్రపతి భవన్లో ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారి ఆధ్వర్యంలో వీళ్లకు గ్రాస్ రూట్ ఇన్నోవేటర్స్ రికగ్నిషన్ అన్నది జరిగింది సార్.
1: బాగుందండి చంద్రమౌళి గారు. ఎస్కే యూనివర్సిటీలో ఉండే అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ద్వారా ఏమేమి కార్యకలాపాలు చేస్తూ ఉన్నారు, అవి ఎవరెవరికి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి అన్న విషయాలు చాలా వివరంగా తెలియజేశారు. నమస్కారం అండి.
0: నమస్కారం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.
2: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రగతికి సోపానం.

0: ఎస్కేయు అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ సీఈఓ డాక్టర్ సి చంద్రమౌళి గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ ఎ హేమంతరాజు, నిర్వహణ కె శృతి ప్రియాంక. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం కిన్నెరలహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాలు వింటారు కార్యక్రమంలో. ముందుగా వినండి గ్యాంగ్ లీడర్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు సంగారెడ్డి జిల్లా హతినూరు మండలం నుండి కోరుతున్నారు. దొడ్ల దుర్గయ్య, విశ్రాంత్, లావణ్య, జగన్, లక్ష్మణ్, దుర్గయ్య, మీనా, రాజేశ్వరి, లోకేశ్వర్, లక్ష్మీ దుర్గయ్య, రాజ్ కోటి, ప్రవళిక, రాజు మరియు వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

ఆరాధన చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన పాట. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు కాలరీస్ కళాసి బస్తీ నుండి మేకల మల్లేష్ యాదవ్, లక్ష్మీ రూపేష్ కుమార్ యాదవ్, కళ్యాణ్ చక్రవర్తి యాదవ్, మారేపల్లి కుమారస్వామి, సరోజ దూడం, ఉమాశంకర్, రజిత జాడి పెంటయ్య, సూరజ్, జగల్ కిషోర్, ఖండేల్వాల్, మురళీధర్, భూతాల కవిత, శ్రీనివాసరావు మరియు వీరి స్నేహ బృందం కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి. ఏప్రిల్ 1 విడుదల చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని,

నీరాజనం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట. ఈ పాటని వినిపించమని కోరుతున్న శ్రోతలు ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం నుండి కాపర్తి బాబుచారి, సతీష్చారి, పవన్చారి, బ్రహ్మేచారి, సత్యవతి, అమృతమ్మ, కళ్యాణి మరియు వీరి స్నేహ బృందం కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి అన్నాదమ్ముల అనుబంధం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాట. ఈ పాటని వినిపించమని కోరుతున్న శ్రోతలు ఇల్లందు బాటం ఫిట్ బస్తీ నుండి చిన్నపాసి, కన్నపాసి, బాలపాసి, అరుణాదేవి, అరుణ్ కుమార్, అమృత, అనిత, బబిత, చాపెల్, భానురాజ్, రాజ్వీక, మీనాకుమారి, అమిత్ కన్నా, రాహుల్ కన్నా, రాధాపాసి, భవ్యపాసి, రోహిత్, రోహిణి, ఉమా, పార్వతీబాయ్, చోటాపురాన్ పాసి, ఎండి షాకీర్, షహజాది, ప్రవీణ్, సుందర్రాజ్, జగన్మాత మరియు వీరి స్నేహబృందం కోరుతున్నారు. వీరందరి కోసం అన్నదమ్ముల అనుబంధం చిత్రం నుండి ఈ పాట

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత

0: స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా క్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
0: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
4: కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి సమరసింహారెడ్డి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. ఈ పాటని వినిపించమని కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14 నెంబర్ బస్తీ నుండి భరత్లాల్ పరదేశి, భారతీబాయ్, జ్యోతిబాయ్, అంజలి, రాజనందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్య, కిరణ్, జాన్విక, నీలోఫర్, విజయ, హేమలత మరియు వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

చలాకీ రాణి కిలాడి రాజా చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు ఇల్లందు కరెంట్ ఆఫీస్ బాలాజీ నగర్ నుండి మోకాళ్ళ సర్వయ్య, లక్ష్మీ నరసమ్మ, శ్రీనివాసరావు, ప్రసాద్, అనిత, శేఖర్, సుమ, పప్పి, కావేరి, కన్నపాసి, చిన్నపాసి, అక్రుశంకర్ మరియు వీరి స్నేహబృందం కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

చూశానా నీ వాడి చూపులలో నా నీ ఓడిపోయానే, నీ వాడి చూపులలో నా నీ ఓడిపోయానే. ఓహో

చెల్లి పోవాలి, నీ తీపి కౌగిలిలోన నే తోలిపోవాలి. భలే కూడాన్న హుషారైన జన, నీ వాడి చూపులలోన నే ఓడిపోయాలి.

క్షమించమని కోరుతున్న శ్రోతలు, గుండెటి వెంకటరాములు, అదృష్టమ్మ, చారిబాబు, ప్రభుదేవ్, భద్రమ్మదేవి, మామిడాల కళ్యాణి, చక్రవర్తి, శ్రీవల్లి, యోగేంద్ర, లక్ష్మీప్రసన్న, మంగమ్మ, మంజుల, ఆది, దుర్గారావు, నాగమణి, స్వరూప, నాగయ్య, జూపెల్లి, పుల్లారావు, నాగమణి మరియు వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. సుజాత్ నగర్ మండలం రాఘవాపురం గ్రామం నుండి కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

సంఘర్షణ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపరెడ్డిపల్లి మండలం తొట్టిపంపు గ్రామం నుండి వెంకటేశ్వర్లు, సీతమ్మ, వాణి, శ్రీదేవి, రేఖ, దేవరాజ్, నాగస్వప్న, నాగచైతన్య, ధరణి, రామకృష్ణ, సంజయ్ కుమార్ మరియు వీరి స్నేహ బృందం కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

మీరింతవరకు కిన్నర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం. ఎనిమిది గంటల 45 నిమిషాలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రకటించిన కార్యక్రమం ప్రసారమవుతుంది.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. శ్రోతలు చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి రాధాగోపాలం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 10 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రకటించిన కార్యక్రమం ప్రసారమవుతుంది.

శ్రీ పి పూర్ణచందర్ వయలిన్ వాద్య కచేరి వింటారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ డి శేషాచారి, తోడి రాగంలో రాగం తానం పల్లవి, ఆదితాళం త్రిశ్రనడ, పల్లవి సాహిత్యం నీరజదళలోచని నిఖిలలోక జననీ.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ పి పూర్ణచందర్ వయలిన్ వాద్య కచేరి విన్నారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ డి శేషాచారి.
1: మీరింతవరకు రాగం తానం పల్లవి కార్యక్రమంలో శ్రీ పూర్ణచందర్ గారి వయలిన్ వాద్యం కచేరి విన్నారు. ఈనాటి రాగం తానం పల్లవి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో వెలువడింది.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మధురిమ ఆపాత మధుర గీతాలు వింటారు కార్యక్రమంలో ముందుగా వినండి. ఆదర్శ కుటుంబం చిత్రం కోసం ఘంటసాల పాడిన పాట

తిరుగువాడు బాగుపడితే పొరుగువాడికు క్రోశం. ఈ గందర గోళమేంది, విత్తర చూపులేంది, నువ్వే దిగి రాకుంటే రమ కోర్సిక గోవింద గోవిందా గోవిందా అఫ్ కోర్స్ ఏడు కొండల

మీరు ఇంతవరకు చిత్రగీతాలు విన్నారు. మధురిమ ఆపాత మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. రేపటి మా కార్యక్రమంలోని కొన్ని విశేషాలు వింటారు. ముందుగా రేపు ఉదయం 6:10 అంజలి భక్తి గీతాల కార్యక్రమంలో శ్రీ సాయి భక్తి గీతాలు వింటారు. అనంతరం 6:30 సుభాషితం సమర్పణ శ్రీమతి జి ఇందిరాదేవి. 6:35 రైతు సమాచారం కార్యక్రమంలో కుందేళ్ల పెంపకం వివరాల గురించి తెలుసుకుంటారు. అనంతరం 6:45 ప్రాంతీయ వార్తలు, 6:55 సంస్కృతంలో వార్తలు వింటారు. 7:00 జిల్లా సమగ్ర నివేదిక హైదరాబాద్ కేంద్రం నుండి, 7:05 తెలుగులో జాతిస్థాయి వార్తలు వింటారు. అనంతరం 7:15 డాక్టర్ సలహాలు కార్యక్రమంలో సీజనల్ జ్వరాలు అవగాహన గురించి డాక్టర్ అజ్మీరా వెంకన్న గారితో పరిచయం, పరిచయకర్త శ్రీమతి కె నాగలక్ష్మి. అనంతరం 7:30 అక్షయ్ ఊర్జా దివస్ సందర్భంగా ఇంధన వనరులను కాపాడుకుందాం, పుడమి తల్లిని రక్షిద్దాం కార్యక్రమంలోని కొన్ని వివరాలు తెలుసుకుంటారు. 7:45 గిరిసీమలు గిరిజనుల కార్యక్రమంలో మారుమూల ప్రాంతాల్లో కూరగాయల

నీటి మొక్కల పెంపకంలో యువత. టేకులపల్లి మండలం కోయగూడెం పంచాయతీ రావులపాడు గ్రామ వాస్తవ్యులు గుంటి రాజేష్ గారితో పరిచయం వింటారు. అనంతరం 8 గంటలకు సమాచార ప్రభాత హిందీలో వార్తలు, 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం తెలుసుకుంటారు. అనంతరం 9:30 ఏకచిత్ర గానం, 10:00 చిత్రగీతాలు, 10:15 అడవి తల్లికి వందనం ప్రత్యేక కార్యక్రమం వింటారు. సమర్పణ శ్రీ కె నాగభూషణరావు. ఇక 12:10 శాస్త్రీయ సంగీతం కార్యక్రమంలో శోభా గుర్తు గారి గాత్ర సంగీతం వింటారు. 12:40 చిత్రగీతాలు, 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమం. ఇక 1:50 ఉర్దూలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. 2:00 మిడ్ డే న్యూస్, 2:15 దుపహర సమాచారం ఢిల్లీ కేంద్రం నుండి. 2:30 కిన్నర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటారు. 3:30 ఏకచిత్రగానం శీర్షికన ఒకే చిత్రంలోని పాటలు వింటారు. 4:00 నాకు నచ్చిన పాట శ్రోతల మధ్యలో మధురమైన పాటల పూదోట కార్యక్రమం వింటారు. అనంతరం 5:30 చిత్రగీతాలు వింటారు. సాయంత్రం 6:35 జానపద సంగీతం కార్యక్రమంలో ప్రేమ్కుమార్ బృందం పాడిన జానపద గేయాలు వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం అవుతుంది. 7:45 వికసిత్ భారత్, 8:00 కిన్నర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు, 8:45 సమాచార సంధ్య, 9:00 న్యూస్ ఎట్ 9, 9:15 స్పాట్ లైట్. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇక 10:00 మధురిమా ఆపాత మధుర గీతాలు వింటారు. ఇవి రేపటి మా ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 11:04:03. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం మా ప్రభాత ప్రసారంలో కలుద్దాం. అంతవరకు సెలవు. నేను మీ రేడియో నేస్తం రామగిరి సుమంత్. జై హింద్.